శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 56 నిమిషాలు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై భక్తిరంజని కార్యక్రమం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సూక్తి సుధా. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎస్ వెంగమాంబ గారిచే హితోక్తులు వింటారు.
1: పక్షాదుల కంటే మిన్న అని చెప్పడానికి ప్రధానమైన ఆధారం మాట. మాట్లాడటం నేర్చుకున్నందువలన మనిషి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మాటల మూటలే. మన మనసులోని అభిప్రాయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా, ఇతరుల అభిప్రాయాల్ని తెలుసుకోవాలన్నా మాట ఒక సాధనం. ఈ మాటలే అక్షర రూపాలను దాల్చి గ్రంథాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. మాటే లేకుంటే మనిషికి మనుగడ కష్టం. కాబట్టి మన జీవితాల్లో మంచి చెడు నిర్ణయించేది మాటే. అందుకే మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత చెబుతూ ఉంటారు. నిజమే కదా మరి. కాకేమి తన్ను తిట్టెనే కోకిల తనకేమి ధనము కోకొమ్మననే లోకము పగయగు పరుషపు వాకున మిత్రమగు మధుర వాక్యము వలనన్. మనకు కోకిలమ్మంటే ఇష్టం, కాకి అంటే అసహ్యం. కాకిని చూచి కసరి కొట్టడానికి అదేమన్నా మనల్ని తిట్టిందా? కోకిలను మెచ్చుకోవడానికి అదేమన్నా కోకొమ్మని ధనాన్ని ఇచ్చిందా? కాకి తిట్టింది లేదు, కోకిల పెట్టింది లేదు. కానీ కాకి పలుకు కర్ణ కఠోరంగా ఉంటుంది, కోకిల పాట కమ్మగా ఉంటుంది. అంతే తేడా. నీవు ఎదుటివారికి ఇంపయ్యేటట్లుగా మాట్లాడితే మంచివాడివి, పరుషంగా మాట్లాడితే పరాయివాడివి, పగదారివి. ఈ విషయాన్నే విదురుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ చెలిమియు పగయును తెలివియు కలకయు ధర్మంబు పాపగతియును పెంపును తులువతనంబును వచ్చును పలుకబడిన కాన పొసగ పలుకగవలయును. ధృతరాష్ట్ర మహారాజా, మాట తీరు బట్టే మనిషికి మనిషితో స్నేహం కానీ శత్రుత్వం కానీ తెలివితేటలు కలగడం కానీ చీకాకు కలగడం కానీ ధర్మం కానీ అధర్మం కానీ పాపం కానీ పుణ్యం కానీ అభివృద్ధి కానీ పతనం కానీ ఉత్తముడు నీచుడని పేరు తెచ్చుకోవడం కానీ జరుగుతుంటాయి. కాన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి అని సూచించాడు. మాటలు మనస్సును గాయపరచేలా ఉండకూడదని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తనువున విరిగిన అలుగుల అనువున బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే అధిపా. శరీరంలో కృచ్చుకున్న బాణాలను ఏదో ఒక ఉపాయంతో తొలగించవచ్చు. ఇతరుల హృదయాల్లో కృచ్చుకున్న మనం మాట్లాడిన అతి నిష్ఠూరమైన మాటలు ఎన్ని ఉపాయములతోనూ తొలగించలేం. శరీర గాయాన్ని మాన్పగలం కానీ మనస్సుకైన గాయాన్ని మాన్పలేం. మాటలతో మనస్సు గాయపడితే మనం అనుకున్న కార్యాలను కూడా సానుకూలంగా నెరవేర్చుకోలేము. బెడిదముగా కత్తి గొడ్డట పొడువ తెగిన మ్రాన చిగురు పొడము పలుకులం చెడదునిసిన కార్యంబు నిగుడ నేరదు పిదప నెట్టు కురువంశనిధి. కత్తితో గాని గొడ్డలితో గాని తెగ నరుకబడిన చెట్టు కొమ్మలు మరలా చిగురిస్తాయి. కానీ మాటలతో చెడిపోయిన పని మాత్రం ఏ విధంగానూ తిరిగి చక్కబడదు. కాబట్టి నీవనుకున్న పనిని చక్కబెట్టుకోవాలనుకుంటే ఓర్పుగా నేర్పుగా మాట్లాడేది అలవాటు చేసుకోవాలి. కోపాన్ని తగ్గించుకొని సంయమనాన్ని అలవర్చుకోవాలి. మంచిగా మాట్లాడడం కూడా ఒక తపస్సే అంటోంది భగవద్గీత. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సుకు బాధ కలిగింపనిది సత్యము ప్రియమై హితాన్ని కూర్చే మాటలు మాట్లాడగలిగితే అది మాటలతో చేసే తపస్సు అని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించాడు. మంచిగా మాట్లాడటమే తపస్సు కాబట్టి తద్వారా మనకు వాక్శుద్ధి కూడా సిద్ధిస్తుంది. మనం చెప్పినట్టు జరుగుతుంది. కవులు పండితులు మంచి మాటలు చెప్పే కదా లోకంలో అందరికీ మంచి అవుతున్నారు, మంచి కీర్తి

సంపాదించుకుంటున్నారు. సొమ్ములు సోకులు ఉన్నవాణ్ణి అందరూ గౌరవించకపోవచ్చు, కానీ మంచిగా మాట్లాడేవాణ్ణి అందరూ ఆదరిస్తారు. అందుకే మాటే మనిషికి ఆభరణం లాంటిది అన్నారు పెద్దలు. కేయూరాణి నభూషయంత్.

0: ఏకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఏ ఆభరణమైనా ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ మనం జీవించి ఉన్నంతకాలం ఉండేది మాటే. అదే మనిషికి శాశ్వతమైన మంచి ఆభరణం. కాబట్టి అందరితో మంచిగా ఉందాం, మంచిగా మాట్లాడదాం, మంచి పేరు తెచ్చుకుందాం.
1: మీరు ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ ఎస్ వెంకమ్మాంబ గారిచే హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అదేవిధంగా సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటకాభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన, ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా ప్రతి నెలా 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచీ వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్ర మంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామన్నాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తామన్నాను. వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం, అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనం చేస్తాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: పరిస్థితుల అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికీ 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సీఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకొని 8500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
0: మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజీ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1000 వరకు ఎల్ఐజీ గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో

0: ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. అథ వార్తాః. భారత బ్రిటన్ దేశయోః మధ్యే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధిః అద్య ప్రవర్తతే. తేన సహ సామాజిక సురక్షా సంధిరపి యా DCC ఇది ద్విగుణ అంశదాన సంధిః నామ్నా ప్రసిద్ధః క్రియాన్వితో జాతః. అనేన బ్రిటన్ దేశే కార్యరతేభ్యః భారతీయ వ్యావసాయికేభ్యః కార్యావసరాః ప్రతిస్పర్ధా సామర్థ్యం చ వర్ధిష్యంతే. ఏషః సంధిః తావత్ బ్రిటన్ దేశస్య విపణ్యాం 99% యావత్ శుల్కశ్రేణీషు భారతీయ వస్తూనాం శూన్యసీమాశుల్కం సునిశ్చీకరోతి, యేన భారతీయ నిర్యాతస్య సంవర్ధనం భవిష్యతి. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ వాణిజ్య సచివః రాజేశ అగ్రవాలః ఇతం సంధిం భారతస్య వ్యాపార వికాసే మహత్వపూర్ణం సోపానం ఇతి అవర్ణయత్. ప్రశాసనేన నిగదితం యత్ తైః పశ్చిమేషియా క్షేత్రస్య ఘటనాక్రమస్య సూక్ష్మావలోకనం విధీయతే. భారతేన హోర్ముజ్ జల సంధి మధ్యస్థాత్ సురక్షిత అబాధిత నౌవహనస్య అథ వాణిజ్య ప్రవాహస్య ఆహ్వానం పునః విహితం. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయస్వాలః ప్రావోచత్ యద్ వైశ్విక స్తరె జనానాం ఆర్థిక ఊర్జా సురక్షాం సునిశ్చేతుం ఏతత్ పరమావశ్యకం వర్తతే. మంత్రాలయేన ఇరాన్ దేశస్య ఉపాభియాన ప్రముఖం సమాహూయ ఏకం వక్తవ్యం ప్రకాశితం. శ్రీ జయసవాలః ప్రోక్తవాన్ యత్ ప్రశాసనేన తెహరాన్ ప్రశాసనాయ స్వకీయ గభీరా చింతా ప్రకటయ్య తత్ర దురాపన్నానాం ఘటనాక్రమాణాం తీవ్రా నిందా విహితా. అస్మిన్ ఆక్రమణే ఏకస్య భారతీయస్య అమూల్యం జీవనం వినష్టం, బహవః భారతీయ నాగరికాః చ వ్రణితాః సంజాతాః, యేషు కేచన గంభీరాః సంతి. ప్రవక్తా అవోచత్ యత్ భారతేన ఇరానం విరుద్ధ్య స్వకీయః దృఢ విరోధః ప్రకటితః, సహైవ ఏతాదృశానాం ఆక్రమణానాం సద్యః రోధనాయ బలం చ ప్రదత్తం. అనేనైవ సహ తేనోదీరితం యత్ క్లేశ శమనాయ ఉభయ పక్షాభ్యాం వార్తా మంచే సమాగత్య సంవాద రాజనయయోః మార్గం అనుసరణీయం, యేన పశ్చిమేషియా క్షేత్రే పునః శాంతిః స్థిరతా చ సంభవేత్. విత్తీయాపరాధ నిరోధకేన ప్రవర్తన నిదేశాలయేన మహాదేవ్ ఆభాసీయ ద్యూత్ తంత్రాంశ సంబద్ధే కథిత ధన శోధన ప్రకరణే ఏకస్యాః ప్రశాసనేతర తంత్రాంశ విత్తీయ ప్రౌద్యోగికీ సంస్థాయాః అధ్యక్షః నిగృహీతః. కేంద్రీయాభికరణేన అచిరమేవ తస్య అధ్యక్షస్య తస్య కుటుంబీనాం అథ తేన స్వయం సంచాలితానాం నియంత్రితానాం చ విభిన్నానాం వ్యావసాయిక ప్రతిష్టానాం 44,900,000,000,000 రూప్యకాణాం స్థావర జంగమ సంపత్తిః విధివత్ కుంఠితా. असमराज्ये विनाशकारिणः जलाप्लावनस्य स्थितिः अद्यापि नितरां संकटमयी वर्तते, येन राज्यस्य 600 अपि जनपदेषु 37,000+ जनाः अत्यन्तं दुष्प्रभाविताः। शोकाकुले अस्मिन् संकटावधौ शोणितपुर जनपदस्य चारिद्वार मण्डले जले निमज्जनात् एकः जनः पञ्चत्वं गतः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य बिहार ओडिशा राज्ययोः अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना प्रकटिता। ऋतुवैज्ञानिकैः इदमपि संसूचितं यत् ईदृशी एव संकट स्थितिः उत्तर पूर्व भारते, छत्तीसगढ़ झारखण्ड पश्चिम बंगाल राज्येषु च श्वः यावत् औश्रान्तं प्रवर्तयिष्यते। पुरुषोणाम् एकदिवसीय अन्ताराष्ट्रिय क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ त्रिस्पर्धानां श्रृङ्खलायाः प्रथमे द्वन्द्वे बर्मिंघम नगरस्य एस्बेस्टन क्रीडांगणे भारतेन इंग्लैंड दलं 6-2 पराजितम्। अक्षर पटेलः स्वस्य उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:00. ప్రసార వివరాలు. ప్రసార వివరాలు వినే ముందు ఈ ప్రకటనలు విందాం.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: .2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈరోజు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న వివరాలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రబోధలహరి కార్యక్రమంలో ప్రబోధగీతం వింటారు. 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం వింటారు. 8:45 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 23240852 23240853 29550923. ఈ నంబర్లకి ఎస్టీడి కోడ్ 040 జత చేసి చేయగలరు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అదేవిధంగా 1:20 కూడా వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 3 గంటలకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్ర

0: సమర్పణలో వింటారు. ఇక సాయంత్రం ప్రసారం కానున్న వివరాలు, 5 గంటలకు అభిరుచి, శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటల కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీరంజన్ కార్యక్రమం వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతం వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:35 సినీరంజని ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 అభిరుచి ప్రసారమవుతుంది. శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి. 8:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్.
1: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
2: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप
1: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు, దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్ల్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్న

0: తెల్ల జెండా లోపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబీడియం ఈ క్రిటికల్ మినరల్స్ లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్టపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్దమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమినా, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించారు.

0: ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

రకరకాల కార్యక్రమాలను అందించే కార్యక్రమం ప్రభాతల్హరి. ఎప్పట్లాగే ఈరోజు కూడా మీ ముందుకు వచ్చేసింది. ఈనాటి ప్రభాతల్హరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా మాటలు పాటలు వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధగీతమిన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
4: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
3: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
4: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9444000438.
3: డాక్టర్ ఏ వనిత,
6: కంటి పైపొర కొలికి మండలి ఆపరేషన్,
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
6: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
6: RP సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
7: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
7: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
7: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
8: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
7: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాము.

పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. నిలయంలో సమయం 7:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిర్

0: ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరేకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
2: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గానీ
3: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
2: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
3: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్కారం.
4: మానవ శరీరంలో ఎన్నో ముఖ్యమైన భాగాలు, అంటే ప్రతి భాగం ముఖ్యమైనదే. అందులో చెప్పుకోదగిన మరో భాగం మూత్రపిండాలు. వీటికి సంబంధించి కొంత సమాచారాన్ని మనం ఈ పూట మన శ్రోతలకు అందిద్దాం. కిడ్నీ మానవ శరీరంలో పోషించే పాత్ర ఏమిటి?
5: కిడ్నీ వల్ల మనకు, అంటే కిడ్నీ చేసే ముఖ్య పనులు, రెండు పనుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటేమో విసర్జన ప్రక్రియ, అంటే మన శరీరంలో తయారయ్యే మలిన పదార్థాలని, అంటే టాక్సిక్ ప్రొడక్ట్స్ అంటాము, వాటిని బయటకు విసర్జించడానికి కిడ్నీలు ఉపయోగపడతాయి. అదేవిధంగా కిడ్నీలు చేసే ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే, మనకు శరీరంలో హిమోగ్లోబిన్ అనేది తయారవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక రసాయనము కిడ్నీలో తయారవుతుంది. సో మన కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు రెండు రిజల్ట్స్, అంటే రెండు రకాల మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేమో రక్తహీనత, ఎందుకంటే ఎరిథ్రోపాయిటిన్ అనేది కిడ్నీలో తయారవ్వదు కాబట్టి పనిచేయనప్పుడు ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇంకొకటి, ఇంకో మలిన పదార్థాలను బయటకు విసర్జించే ప్రక్రియ కూడా ఆగిపోతుంది కాబట్టి అవన్నీ బాడీలో ఉండిపోయినప్పుడు దానివల్ల వచ్చే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు ముఖ్యమైన పనులు అండి.
4: డాక్టర్ గారు, ఈ కిడ్నీకి వచ్చే వ్యాధులు ఏముంటాయి?
5: కిడ్నీకి వచ్చే వ్యాధుల్లో, అది చాలా బ్రాడ్ క్వశ్చన్, అది చాలా రకాల వ్యాధులు, సమస్యలు ఉంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే, యాజ్ ఏ యూరాలజిస్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే, కిడ్నీలో మనకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కిడ్నీలో స్టోన్స్ రావచ్చు, కిడ్నీలో క్యాన్సర్ కావచ్చు. ముఖ్యంగా వీటి గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇతరత్ర చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని మెడికల్ రిలేటెడ్, అంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, రీనల్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే కొన్ని చిన్నపిల్లల్లో గ్లోమల్ నెఫ్రైటిస్ అంటాం, అంటే వాటి వల్ల ప్రోటీన్స్ అనేటి బాడీల నుంచి బయటకు విసర్జించబడడం ద్వారా పిల్లలు కాళ్ళు చేతులు వాపు రావడం, పొట్ట ఉబ్బిపోవడం, ఇలాంటి సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం సాధారణంగా చూసే సమస్యల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకటి, కిడ్నీలో స్టోన్స్ రావడం ఒకటి, కిడ్నీ క్యాన్సర్.
4: కిడ్నీకి క్యాన్సర్ ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
5: ఏ క్యాన్సర్ అయినా, కిడ్నీ క్యాన్సర్ అని కాకుండా ఏ క్యాన్సర్ అయినా కూడా, క్యాన్సర్ రావడానికి మనకు వంశపారంపర్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉండి, అంటే వాళ్ళ తాత ముత్తాల్లో పూర్వీకులు ఎవరికైనా ఆ క్యాన్సర్కి సంబంధించిన జన్యువులు ఉన్నప్పుడు ఈ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వాతావరణం, మనం ఉండే ఎన్విరాన్మెంటల్ కాజెస్ కొన్ని, అంటే వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. దాంట్లో మనం తీసుకునేది అంటే, వాళ్ళు చేసే వృత్తి అదొక కారణం కూడా కావచ్చు. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, అంటే వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు ఎలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎలాంటి రసాయనాలకు వాళ్ళు దగ్గరగా ఉన్నారు, అదొకటి తీసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా కొన్ని రకాలైన క్యాన్సర్స్ రావచ్చు. అంటే ముఖ్యంగా తీసుకుంటే కిడ్నీ క్యాన్సర్ వరకు అయితే ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతకుముందు పూర్వీకుల్లో క్యాన్సర్ జీనులు ఉన్నప్పుడు అవి యాక్టివేట్ అయినప్పుడు ఆ క్యాన్సర్ బయటపడే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ముందుగా ఏం చెప్తామంటే, దాన్ని స్క్రీనింగ్ చేసుకోమని చెప్తామంటే, ఒక వయసు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాల వయసులో సాధారణంగా, చిన్నపిల్లల్లో కూడా వచ్చే క్యాన్సర్లు ఉంటాయి, బట్ సాధారణంగా తీసుకుంటే ఈ వయసులో ఉన్న వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే, ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఫలితాలు ఎక్కువ, అంటే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. లేట్ స్టేజ్లో వచ్చే దానికి ట్రీట్మెంట్ మంచి ఫలితాలు తీసుకుంటే వాటి పర్సంటేజ్
4: తగ్గిపోతుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి?
5: అంటే కిడ్నీలో క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే, మూత్రంలో రక్తం పడుతుంది. అంటే ఒక మామూలుగా ఏంటంటే, మేము పేషెంట్ ఒకసారి వచ్చి నాకు రక్తం పడుతుంది అని ఒక్క ఎపిసోడ్, అంటే సింగిల్ ఎపిసోడ్, ఒక్కసారి రక్తం పడ్డ అన్నప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే, దీని రక్తం పడడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటాం, అంటే మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ ఉందా లేదా అని తెలుస్తుంది. సాధారణంగా చూస్తే కలర్ మారినట్టు అనిపించదు. మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటే పేషెంట్ చెప్తాడు నాకు యూరిన్ ఎర్రగా వస్తుంది అని, అంటే కళ్ళకు కనబడుతుంది అది. సో ఈ

0: రెండుట్లో ఏదైనా కావచ్చు. సో ఒక్క ఎపిసోడ్ మనకు రక్తం పడ్డా కూడా దాన్ని మనం క్యాన్సర్ అవ్వచ్చు, క్యాన్సర్ ఖచ్చితంగా అవుద్దని కాదు, కానీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో ఏంటిది, స్కానింగ్ చేస్తాము. స్కానింగ్లో మూత్ర పిండంలో ఏమైనా కంతులు లాంటివి కానీ లేకపోతే గడ్డలు లాంటివి కానీ ఉన్నాయా చూసుకొని, అలాంటిది ఉంది అంటే దానికి ఎంత సైజులో ఉంది, ఏ భాగంలో ఉంది అది చూసుకొని మళ్ళీ దానికి ఒకవేళ క్యాన్సర్ అని డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది, కంట్రాస్ట్ సిటీ అంటాం, అది చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చే రిపోర్ట్ని బట్టి అది క్యాన్సరా కాదని కన్ఫర్మ్ అవుతుంది.
1: మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది?
0: శరీరంలో అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా, అంటే ముఖ్యంగా మరి ముందు గమనించకుండా కొందరు ఏంటంటే తల ఎర్లీగా గమనించేసి
1: గుర్తించి
0: ఉండకపోవచ్చు, కొందరం గుర్తించేసి బ్లడ్ పడుతుంది వచ్చి మనకు అన్నప్పుడు క్యాన్సర్ తెలిసిపోతుంది, వాళ్ళు ఇంకా అంతకుమించి వేరే లక్షణం ఉండకపోవచ్చు. అది కాకుండా కొందరు నెగ్లెక్ట్ చేయొచ్చు, లేదంటే అది గుర్తించకపోవచ్చు ఏ విధంగా తీసుకున్నా కూడా. అలాంటి వారికి ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు గుర్తించకపోతే వారిలో బరువు తగ్గిపోతారు, ఆకలి తగ్గిపోతుంది, ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ పోవడం వల్ల అనీమియా అంటే రక్తహీనత ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఉన్నప్పుడు అంటే సాధారణంగా ఏంటంటే ఒక 3 to 6 months ఒక 10 kilos బరువు తగ్గినారు అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 3 to 6 months ఆకలి బాగా తగ్గిపోవడం, డిక్రీజ్డ్ అపెటైట్ అంటాము, అది కూడా ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇలా జరిగిన వాళ్ళందరికీ క్యాన్సర్ ఉండాలని లేదు, బట్ ఉండే అవకాశం
1: అదొక కారణంగా చెప్పుకో
0: కావచ్చు, అదొక కారణం కావచ్చు. సో అలా అట్లా ఉన్నప్పుడు ఈ లక్షణాలు అనిపించినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ డాక్టర్కి ఉండే లక్షణాలను బట్టి, అంటే మూత్రకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు కిడ్నీ డాక్టర్ని కలవడం కానీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు గ్యాస్ట్రాంటజిస్ట్ కలవడం కానీ, ఊపిరితిత్తులకు సమస్య ఉన్నప్పుడు పల్మనాలజిస్ట్ కలవడం కానీ, అలా ఏ సమస్య ఉండి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్లో మాది క్యాన్సరా కదా కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
1: కిడ్నీకి క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా?
0: అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనకు వృత్తిలో వల్ల వచ్చే అంటే ఎక్స్పోజ్ దేనికైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారో అలాంటివి వాటి వల్ల వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటిని మనం నివారించుకోవడం, అంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేయకుండా నివారించుకోవడం. కొన్ని కొన్నిసార్లు కొన్ని అలవాట్ల వల్ల, ఇంతకుముందు చెప్పాను మనకుండే అలవాట్ల వల్ల వచ్చే క్యాన్సర్లు ఉంటాయి, దాంట్లో కిడ్నీ క్యాన్సర్ కూడా కావచ్చు. అంటే దాంట్లో మనకు ఏమొచ్చే అవకాశం ఉంది అంటే స్మోకింగ్ వల్ల, అంటే ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ధూమపానాన్ని తగ్గించుకోవడం లేదా మానేయడం, అదేవిధంగా ఈ ఆల్కహాలిక్స్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి వాటిని మానేయడం, ఇవి నివారణ చర్యలో భాగంగా మనం తీసుకోవచ్చు.
1: పద్ధతులు ఏమైనా ప్రభావితం చేస్తాయి
0: అంటే ఆహారం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది కిడ్నీలో. ఆహార అలవాట్ల వచ్చే సాధారణంగా చెప్పుకునే వాటిలో కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి ఆహార అలవాట్ల గురించి మాట్లాడుకోవచ్చు.
1: చికిత్స పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి
0: అంటే దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ క్యాన్సర్ ఉంది అన్నప్పుడు అది సిటీ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ అయినప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది ముందు చూడాల్సి ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 రకాల స్టేజ్లు ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉందో చూసుకున్న తర్వాత ఆ స్టేజ్ని బట్టి, ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా కిడ్నీని తీయడం అనేది తక్షణ పరిష్కారం, దాన్ని రాడికల్ నెఫ్రెక్టమీ అంటాం. సో దాన్ని తీయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఓపెన్ రాడికల్ నెఫ్రెక్టమీ అని కానీ, లాప్రోస్కోపిక్ కానీ, రోబోటిక్, ఈ మధ్యలో రోబోటిక్ కూడా చేస్తుంటారు, రోబోటిక్ కానీ రకరకాల పద్ధతుల ద్వారా కిడ్నీని తీసేస్తారు. తీసేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ బయాపసీ పంపించినప్పుడు దాంట్లో ఏ రకమైన క్యాన్సర్ ఉంది, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి, ఏ రకమైన క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దానికి మళ్ళీ కీమోథెరపీ ఉంటుంది. కొందరికి రేర్గా అవసరం అయితే కొన్ని రకాల క్యాన్సర్లకి రేడియోథెరపీ కూడా అవసరం పడవచ్చు. సో ఏ స్టేజ్లో ఉంది, తర్వాత కిడ్నీని తీసిన తర్వాత బయాప్సీలో వచ్చే రిపోర్ట్ని బట్టి ఆ ఏ రకమైన క్యాన్సర్ దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది.
1: డాక్టర్కి చివరగా మరో ప్రశ్న ఏంటంటే కిడ్నీకి క్యాన్సర్ సోకటానికి వయస్సు ఏ విధంగా ముడిపడి ఉంటుంది, వయసుతో ముడిపడే అవకాశం ఏమైనా ఉందా?
0: అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా సాధారణంగా మధ్య వయసులో అంటే 40 to 50 సంవత్సరాల వయసు వరకు ఎక్కువగా అంటే ఆ వయసులో క్యాన్సర్ ఏదైనా కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, అంటే మనకు మూత్రవ్యవస్థకు సంబంధించి తీసుకుంటే మూత్ర సంచిలో క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ అంటాము, లేదా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఈ వయసులో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ చిన్నపిల్లల్లో కూడా కొన్ని వస్తుంటాయి, వాటి మటుకు సాధారణంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి ఈ స్క్రీనింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు క్యాన్సర్ ఉంది, దాంట్లో కూడా మళ్ళీ ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్ని బట్టి మనము సర్జికల్గా అంటే చికిత్సా పద్ధతి ఉందా లేకపోతే వేరే రకమైన పద్ధతి ఉందా చూసుకోవాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని మనం అంటుంటాం వింటుంటాం, ఈ సమస్య కిడ్నీలకు క్యాన్సర్ అవడానికి దారితీసే అవకాశం ఏమైనా ఉందా?
0: కిడ్నీలో స్టోన్స్ వల్ల క్యాన్సర్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉండే

0: అవకాశం అండి. స్టోన్స్ వల్ల క్యాన్సర్ అనేది చాలా రేర్, అంటే అంత ఎక్కువ అవకాశం లేదు.
1: లేదు.
0: బట్ స్టోన్స్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి మాత్రం చాలా ఆస్కారం ఉంది. మామూలు ఇన్ఫెక్షన్ అంటే పైలోనెఫ్రైటిస్ అంటాం, అలాంటితో పాటు ఎక్స్జీపీ అని అంటాం, అంటే జాంతో మ్యాటస్ పైలోనె గ్రాన్యులర్ మ్యాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం, ఎక్స్జీపీ అని అంటాము. దాంట్లో ఏంటంటే స్టోను ఉండి దానివల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్కి ఎక్స్జీపీఎన్కు మనం కిడ్నీ తీసేయాల్సి వస్తుంది. అంటే అది సాధారణంగా అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన కిడ్నీలు పనిచేయకుండా ఉంటాయి, కాబట్టి అలాంటి కిడ్నీలు తీసేయాల్సి ఉంటుంది.
1: కిడ్నీకి ఒకసారి క్యాన్సర్ సోకితే అది బాగు చేసిన తర్వాత మళ్ళీ వ్యాధి సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అంటే కిడ్నీ క్యాన్సర్కు సాధారణంగా ఏంటంటే కిడ్నీ తీసేస్తుంటాం, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ భాగంలో వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి. అంటే ఇంతకుముందు చాలా మటుకు రాడికల్ నెఫ్రెక్టమీ అంటే మొత్తం కిడ్నీ తీసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దాని సైజును బట్టి, అది ఎంత చిన్న పరిమాణంలో ఉండి పై భాగంలోనో కింది భాగంలోనో మధ్య భాగంలో ఉన్నదనుకోండి, చిన్న సైజు ఉండి తక్కువ స్టేజ్ చిన్న స్టేజ్ వన్ అనే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే అంతవరకు కిడ్నీ క్యాన్సర్ నుంచి 1 సెంటీమీటర్ దూరంలో కిడ్నీని క్యాన్సర్ని తొలగించి కిడ్నీని కాపాడవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ క్యాన్సర్ కిడ్నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే సాధారణంగా ఏంటంటే ఒక కొందరికి పుట్టుకతో ఒకటి కిడ్నీతో పుడతారు, వాళ్ళలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కిడ్నీ తీసేస్తే ఇంకా వాళ్ళు
1: బ్రతికే అవకాశం లేదు,
0: డయాలసిస్ మీద ఉండాల్సి వస్తుంది, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత. అలా కాకుండా ఈ చిన్న పరిమాణంలో ఉండి లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ అనే సర్జరీ ద్వారా మనం కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ, అంటే ఒక కిడ్నీ ఉన్నా కూడా ఆ కిడ్నీ క్యాన్సర్ వచ్చిన కిడ్నీ భాగాన్ని తీసేసి మిగతా కిడ్నీని కాపాడవచ్చు.
1: రెండు కిడ్నీలకు ఒకేసారి క్యాన్సర్ సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఉంటుందండి, రెండు కిడ్నీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బైలేటరల్ ఇన్సిడెన్స్ అంటాం, ఉంటుంది. సాధారణంగా ఒక కిడ్నీలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ, రెండు కిడ్నీలో ఉండే అవకాశం ఉంటుంది అనేది చాలా తక్కువ.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ఓకే, థ్యాంక్ యూ.
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
3: మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం,
2: మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం,
3: మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం,
2: ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు.
3: అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు
2: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
5: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స
4: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
5: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462253444.

శ్రోతలు, ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకతను మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూలై 15వ తారీఖున ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకుంటాం. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం మరియు దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్త

ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, శిక్షణ సంస్థలు అందరూ కలిసి యువతకు నైపుణ్య అభివృద్ధిని పెంపొందించే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నైపుణ్యాలు అసలు ఎందుకు అవసరం అని తెలుసుకున్నట్టయితే ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి, స్వయం ఉపాధికి దారి చూపుతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, కొత్త సాంకేతికతలను అనుగుణంగా మారే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి, దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. మరి ఇందులో భాగంగా యువత నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నైపుణ్యాలు ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడం, కంప్యూటర్ మరియు డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిపైన ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడం, సమస్యను పరిష్కరించడం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవటం, సమయ పాలన, టీమ్ వర్క్, ఆర్థిక అవగాహన ఇవన్నీ కూడా యువతలో ముఖ్యంగా పెంపొందించుకోవాల్సినటువంటి నైపుణ్యాలు. మన దేశంలో నైపుణ్య అభివృద్ధి కోసము ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చూసుకున్నట్టయితే స్కిల్ ఇన్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జన్ శిక్షణ్ సన్నత్ అనే కార్యక్రమాలు ముఖ్యంగా నిర్వహించబడుతున్నాయి. కావున రేడియో వింటున్న శ్రోతలందరూ కూడా డిగ్రీ అంటే మనకు ఒక అర్హత, క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, నైపుణ్యం మీకు అవకాశాలను తెస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త నైపుణ్యం, ఒక కొత్త పనిని నేర్చుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక కొత్త విజయంలాగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

0: కావున ప్రేమైన శ్రోతలారా, ఈ ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా మనమందరం కూడా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని సంకల్పిద్దాం. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు, ఎందుకంటే నైపుణ్యమే విజయానికి నిజమైన పునాది. శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
12: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చెట్టుపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక. ఈ నెల 18వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇండోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అదేవిధంగా మరొక గమనిక రేపు ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతినగర్ నిజామాబాద్ వారి ప్రాయజ్యతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకానగర్, నిజామాబాద్. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
1: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మాక్సిలో ఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొర్రికి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
0: పంటి నరాలకు, పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
2: సంప్రదించండి డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషల్ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకానగర్, నిజామాబాద్.
3: నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రోజు చూస్తా ఉంటే దంత సమస్యలకు మామూలుగా రోజు 2 సార్లు బ్రషింగ్ చేయడం అనేది తప్పనిసరి అంటాము, కానీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది చెయ్యరు, ఒకటేసారి చేస్తుంటారు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటి గమనిస్తే ముందటికి ఇప్పటికి చాలా స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తినడం గాని ఈ బిస్కెట్స్, స్టిక్కీ ఫుడ్స్ అనేటివి తినడం ఎక్కువైపోయింది, అతుక్కునేటి అన్నట్టు, పళ్ళకు అతుక్కునేటి. మరియు బ్రషింగ్ ఎక్కువ చేసుకోకపోవడము, మరియు శీతల పానీయాలు, దాని వలన పళ్ళు అరిగి అది హెవీ షుగర్స్ ఉంటాయి దాని లోపల, దాని వలన పళ్ళు పుచ్చిపోవడం అనేటివి జరుగుతూ ఉంటాయి. మరియు కరెక్ట్ మంచి పద్ధతిలో బ్రషింగ్ చేసుకోకపోవడం వలన చిగుళ్ళ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటది. చిగుళ్ళలోకి రక్తం గారడము, పళ్ళ చుట్టూరుగా గారలు మైలజమయ్యి గారలు గారడము, దాంతోపాటు చిగుళ్ళ సమస్యలు అనేటి కామన్ గా మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మనకి సింప్టమ్స్ అనేటి ఎక్కువ ఉండే, అప్పుడప్పుడు కొందరికి చిగుళ్ళలోకి రక్తం గారడం గాని, పళ్ళు గుంజడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కువ మట్టికి మనము 80% వరకు మన పేషెంట్స్ కి చూస్తా ఉంటే చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేటి మనకు బయట కనిపించాయి అన్నట్టు, అది చేప కింద నీరు లెక్క లోపల లోపల స్ప్రెడ్ అవుతా ఉంటది. దాంతోపాటు చాలా అడ్వాన్స్ స్టేజ్ లో పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడే దంతక్షయం అంటే పుప్పలు రావడం గాని, పళ్ళు గుంజడము, సెన్సిటివిటీ రావడము, మరియు చిగుళ్ళలోకి రక్తం గారడం అలాంటి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది, మనం పళ్ళని కాపాడగలుగుతాం అన్నట్టు. మన దంతాలు ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్ గా చూస్తుంటే హెల్త్ గాని, వేరే మనము రెగ్యులర్ గా బట్టలకు గాని దేనికన్నా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటిది దంతాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే. డెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి మనము, అంటే కొందరికి అవేర్నెస్ ఉన్నది కానీ పట్టించుకోరు. కొందరికి రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కోవడం గాని, తట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటది. నార్మల్ గా ఏదో పుల్ల పెట్టి అట్లా తీసేస్తా ఉంటారు. లేదంటే కొందరికి పేషెంట్స్ వస్తే చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళినాము ఇక్కడికి వెళ్ళినాము ఏదో పుల్లలలో ఇట్లా మందు పెట్టి పురుగులు తీస్తారని. అలాంటివి చేపించుకోకండి దయచేసి, మీకు అందరికి విన్నవిస్తున్నాను. అలాంటి పురుగులు గాని అలాంటివి ఏమి ఉండవు. నార్మల్లీ పుప్పలలో సూక్ష్మ క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, అవి కంటికి కనిపించాయి. సో మీకు అట్లా తట్టుకోవడం గాని ఏదన్నా సెన్సిటివిటీ అలాంటిది వస్తే ఇమీడియట్ గా మీ దగ్గరున్న దంత వైద్యశాలకు చూపించాలి. దంత సమస్యలకు నార్మల్లీ మనము వయస్సు అనేది చూసుకుంటా ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, పెద్దవాళ్ళకు కామన్ గా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటి. నార్మల్ గా జనరల్ గా అందరు ఏమనుకుంటారు, చిన్న పిల్లలకి ఎలాగో పాల పనులు కదా, ఊడిపోతాయిలే, ఏం కాదులే, అట్లనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ చిన్న మన పళ్ళు వచ్చిన నుంచి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ముందర పళ్ళు బ్లాక్ నల్ల పడడం గాని, దవడలు పాల పళ్ళు కూడా పుచ్చిపోవడం అనేటివి జరుగుతూ ఉంటది. సో అది చిన్నప్పుడే పాల పళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో పాల పళ్ళకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడే సిమెంట్ నింపడం గాని, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఉంటది, టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని. సపోజ్ నరాల వరకు పోయినా కూడా పిల్లలకు కూడా నరం ట్రీట్మెంట్ అనేది చేస్తాము, మన దగ్గర పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళ ద్వారా చేస్తుంటాం అన్నట్టు అలాంటి ట్రీట్మెంట్స్. మరియు కామన్ గా మనము చూస్తా ఉంటే చాలా మంది తల్లులు నిద్రలో పాలు తాగిపిస్తా ఉంటారు పిల్లలకి, అట్లనే పండబెడతారు, మధ్య మధ్యలో పిల్లలు లేస్తా ఉంటారు, పాలు తాగిపిస్తారు, అట్లనే పడుకోబెడతారు అన్నట్టు. సో దాని వలన పాలు అనేటి నోట్లనే జమ అయిపోయి

కుప్పలు రావడం అనేది జరుగుతూ ఉంటది. సో అది మనం అరికట్టడానికి మామూలుగా పాలు తాగిపించినాకలా కొంచెం ఒక స్పూన్ తోని వాటర్ తాగిపియడం గాని, లేదంటే ఒక తడి బట్టతోని ఫ్రెష్ క్లాత్ తోని పళ్ళు క్లీన్ చేయడం అట్లా చేస్తుండాలి. చిన్న ఫస్ట్ పన్ను వచ్చిన నుంచి కూడా మనం పాల పనులు అన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకుని చేస్తూ ఉండాలి అన్నట్టు. అట్లా మనము పిల్లలకి స్పెషల్ గా పేస్ట్ ఉంటది, ఆ పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటది, నార్మల్లీ పెద్దవాళ్ల పేస్ట్ గానీ సెన్సిటివ్ పేస్ట్ అలాంటివి వాడద్దు. పిల్లల పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి డైలీ 2 టైమ్స్ బ్రషింగ్ చేయడం అనేది అలవాటు చేయాలి. మరియు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం గాని అట్లా జరుగుతుంటది అన్నట్టు. సో వాళ్ళకి సపోజ్ పొరపాటున పళ్ళు గిడిపోతే ఆ పళ్ళని పడేయకుండా పాలలో గాని కొబ్బరి నీళ్ళలో ఆ పళ్ళని ఉంచి వితిన్ ఒక గంట సేపు లోపల మన దగ్గరున్న దంత వైద్యశాలకు వస్తే దాన్నే పెట్టేసి మనము స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనము అడ్జస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎలాగో ఊడిపోయినాయి గాని అవి వదిలేయకుండా వీటిని మళ్ళీ మనం కాపాడచ్చు. దాంతోపాటు పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడము సొంగ పెట్టుకోవడము అట్లా అలవాట్లు ఉంటాయి అన్నట్టు. మరియు మిడిల్ ఏజ్ వాళ్ళకి స్కూల్ గోయింగ్ వాళ్ళకి కూడా నోట్లో పెన్ను పెట్టుకోవడం పెన్సిల్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుని ఆలోచిస్తూ ఉండడం గాని అట్లా చేస్తూ ఉంటారు. సో అట్లాంటి అలవాట్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. దాన్ని మానకపోతే కొన్ని కెమికల్స్ గానీ పళ్ళకి అట్లా వేళ్లలో పెట్టడము, లేకపోతే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అన్నట్టు కొన్ని పరికరాల ద్వారా మనం అలవాటు మానిపియచ్చు. అట్లా అలవాట్లుంటే ఏమైతుందంటే పళ్ళు వంకర టింకర్ రావడము, దాంతోపాటు దౌడది జాయింట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అలవాటు కూడా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. మరియు పిల్లలకి మామూలుగా పళ్ళు ఎత్తుగున్నా వంకరున్నా కూడా అరౌండ్ 11-12 ఇయర్స్ ఆర్ కొందరికైతే 6-7 ఇయర్స్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం చెకప్ చేపియాలి అన్నట్టు. ఏదన్నా కొన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ప్రాబ్లం రాకముందే మేము గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, మై ఫంక్షన్ అప్లయన్సెస్ అలాంటివి అని. దాంతోపాటు ఎప్పుడైతే పాల పనులు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పనులు వస్తాయో అప్పుడు నుంచే 2-10 ఇయర్స్-11 ఇయర్స్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేటివి చేసుకుని మనము సరి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు పళ్ళని. మామూలుగా డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఏదన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఉదాహరణకి మనము పుప్పల్నే తీసుకున్నాం అనుకోండి, చిన్న ఉన్నప్పుడే లైట్ గా పళ్ళు ఏదైనా ఇరుక్కుంటున్నది తట్టుకుంటున్నది అంటే అప్పుడే చేసినాం అనుకోండి, ముందు వచ్చినప్పుడే చేస్తే ఫిల్లింగ్ తోనే అయిపోతుంది. అలా కాకుండా లోపల డీప్ గా వెళ్ళిపోయి నరం వరకు పోతే మాత్రము వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కొందరికైతే ఆ స్టేజ్ దాటిపోతే పన్నే తీయాల్సి వస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు ఉన్న పనులని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పనులని. ఏదన్నా గానీ దంత సమస్యలు చిగుర్ల ట్రీట్మెంట్స్ కూడా అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి పళ్ళు ఎక్కువ కదలకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి క్లీనింగ్ చేసి చిగుర్ల ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తుంది. సపోజ్ పళ్ళు అనేటి లూజ్ అయిపోయినాయి అనుకోండి, కదులుతున్నాయి అనుకోండి, లైట్ గా కదులుతున్నాయంటే మాత్రం ఏమన్నా కాపాడచ్చు, కానీ చాలా ఎక్కువ కదులుతున్నాయి అంటే మనము దాన్ని ఏం చేయలేమన్నట్టు. అట్లా మామూలుగా మనము ఎవరన్నా గాని ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటది అన్నట్టు. మరియు ఏదన్నా ఏ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మనం కాపాడలేము, ఏం చేయలేము అన్నట్టు. నార్మల్లీ మనము పళ్ళ సంరక్షణ దంతాల సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డెంటల్ హెల్త్ కోసము, పళ్ళ సంరక్షణ కోసం, దంతాల సంరక్షణ కోసము కొన్ని అంటే స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అనేది కాకుండా రెగ్యులర్ గా కాల్షియం డైట్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ జనరేషన్ వాళ్ళు మనం మిల్క్ తాగడం అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు. మరియు కాల్షియం ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి, పాలు ఎక్కువ తాగిపోయడము, మరియు పాలు పెరుగు మజ్జిగ అట్లాంటివి, దాంతోపాటు స్ప్రౌట్స్ గాని నట్స్ తీసుకోవడము, దాంతోపాటు ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాంటివి మాక్సిమం ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే, పీచ్ పదార్థం ఎక్కువ తీసుకుంటే దంతాలకు మంచి ఉంటది. మరియు సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మోసంబి, సంత్రాని, లైమన్ అనేవి, అలాంటి చిగుర్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. మరియు స్టిక్కీ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ గానీ బిస్కెట్స్ గానీ, అలాంటి శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలన్నట్టు. దాంతో ఏమైతే అంటే మనకి స్టిక్కీ ఫుడ్స్ తోని పళ్ళ పైన ఒక లేయర్ లెక్క పేరుకపోయి ఈజీగా పళ్ళు పుచ్చిపోవడం అనేది అవుతుంది అన్నట్టు. మరియు ఈ కూల్ డ్రింక్స్ వలన టీత్ అరిగిపోవడము, క్యావిటీస్ పెరగడము,
అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మాక్సిమం స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం ఫుడ్స్, విటమిన్

0: పెంచాలంటే ఎక్కువ తీసుకోవాలన్నట్టు. ఇంకా దంత సంరక్షణ ఎలా తీసుకోవాలంటే, నార్మల్లీ బ్రషింగ్ టెక్నిక్స్ మనం జాగ్రత్త చేసుకోవాలి. కొందరు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, గంటల తరబడి బ్రషింగ్ చేయడము, బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మరియు వేప పుల్లను నములుకుంటా చాలా సేపు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వేప పుల్లలు వాడద్దని అంటలేను, ఒక 1-2 మినిట్స్ అంతే సరిపోతుంది. నార్మల్లీ బ్రషింగ్ కూడా 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కరెక్ట్ పద్ధతి కరెక్ట్ చేయాలన్నట్టు. ఎలాగంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా హారిజోంటల్ గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. నిలువుగా చేయాలి, పై పనులు కిందికి చేయాలి, పైనుంచి కిందికి, కింది పనులు పైకి చేయాలన్నట్టు. చిగురుకి ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటే సో మైల అనేది జమ కాకుండా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సపోజ్ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోతే దాని వల్ల పళ్ళు అరగడం అన్నట్టు, సెన్సిటివిటీ రావడము కరెక్ట్ చేయకపోతే, మరియు చిగుర్ల మైల జమ అయిపోయి చిగురు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటది, మరియు బ్లీడింగ్ రావడము. దాంతో చాలా రోజులు అలా చేస్తా ఉంటే డెంటల్ చెకప్ చేపించుకోకుండా అట్లా ఉంటే ఆ గార పట్టేసి మైల అంతా చిగురు వాపు వచ్చేసి పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఈ వేప పుల్లలు వాడినా కూడా ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రషింగ్ చేయొద్దు. బ్రషింగ్ అనేది నిలువుగా చేసుకుండాలి, వర్టికల్ డైరెక్షన్ లో చేస్తూ ఉండాలి. వీలైనంత మట్టికి అప్పుడప్పుడు బ్రషింగ్ తర్వాత మౌత్ వాష్ కూడా చేస్తే బాగుంటది. చిగుర్ల వాపు సపోజ్ చిగుర్లకి రక్తం గారడం గాని, గార పట్టడము, కొద్ది కొద్దిగా లాగడం, చిగుర్లు లాగడం అలాంటివి జరుగుతూ ఉంటే ముందే గమనించి ఇమీడియట్ గా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదంటే అడ్వాన్స్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయిపోతాయి, లోపల స్ప్రెడ్ అయి పళ్ళు లూజ్ కావడము, చిగుర్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మనము డెంటల్ కేర్ తీసుకుంటే అది ఓన్లీ ఓవరాల్ పళ్ళకే నోటికే కాకుండా మన హెల్త్ కూడా, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటే పళ్ళ ప్రాబ్లంతో స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, చిగుర్ల ప్రాబ్లంతో హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ గాని అలాంటి అన్ని టోటల్లీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం కేర్ తీసుకోవాలి, తొందరగా పళ్ళు చిగుర్లు వాపు రావడము, పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్, డెంటల్ చెకప్ చేపిస్తుండాలి. మరియు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొన్ని స్టడీస్ ఉన్నాయి అన్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో, చిగుర్ల ప్రాబ్లం తో హార్ట్ ప్రాబ్లం రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మరియు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే కొందరు స్కిన్ స్పెషలిస్టులు స్కిన్ చర్మం పైన దద్దులు వస్తే, పుండులు వస్తే, గాయాలు అయితే అవి మానకపోతే వాళ్ళ మందుల ద్వారా ఒకసారి డెంటల్ చెకప్ చేపించుకోండి అని చెప్తా ఉన్నారు. సపోజ్ వాళ్ళకి చూస్తే మాత్రము నోట్ల పుప్పలు గాని చిగురు ప్రాబ్లం అనేటివి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. సో కంప్లీట్ నార్మల్ చెప్తుంటారు అన్నట్టు మా బుక్స్ లలో, ఓవరాల్ హెల్త్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్ అని. సో ఎక్కడ బాడీలో ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా కూడా మన నోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, నాలుకే పైన గాని, టీత్లల్లా, చిగుర్లల్లా. సో కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఒకటి మంచి నార్మల్ గా మంచి బ్రషింగ్ చేయడం డైలీ ఒక 2 మినిట్స్ 2 టైమ్స్, మరియు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని చాక్లెట్స్, బిస్కెట్స్, శీతల పానీయాలు అవాయిడ్ చేయడం గాని అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మాక్సిమం టీత్ కాపాడుకోగలుగుతాం అన్నట్టు. వీలైనంత కొందరికైతే చూస్తుంటే లైఫ్ లాంగ్ కూడా పళ్ళని, జీవితాంతం మనం పళ్ళని కాపాడగలుగుతాము. సో మనకి హెల్తీ ఉంటది, ఓవరాల్ లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా బాగుంటది అన్నట్టు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని అందరినీ శ్రోతల్ని కోరుకుంటున్నాను. మరియు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయడం గాని ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల.
2: ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపునకు చికిత్స అందించటం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటిపై మరకలు తొలగించటమే కాదు,
1: అత్యాధునిక వైద్య పరికరాలతో, నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
3: ఇప్పుడు ద్వారకానగర్ నిజామాబాద్ లో నూతన సొంత భవనంలో దంత వైద్య సేవల్ని అందిస్తుంది. సంప్రదించండి డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరి మ్యాక్స్ ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకానగర్, నిజామాబాద్.
4: ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకానగర్, నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం విన్నారు.

0: These minerals are critical for clean energy, advanced manufacturing, fertilizers, defense, and other strategic sectors. The holy city of Puri in Odisha is all set for tomorrow's world-famous Rath Yatra of Lord Jagannath. Following yesterday's sacred Nobo Jobono Darshan, elaborate ritualistic, administrative and security arrangements have been completed for the annual chariot festival. Our correspondent has filed this report.
1: जगन्नाथ चक्का नैन नीला चल वाले तू न संभाले तो हमें कौन संभाले.
2: With the sacred chants of Jai Jagannath reverberating across the holy city, Puri is poised to witness tomorrow the grand Rath Yatra of Lord Jagannath, Lord Balabhadra, Devi Subhadra and Lord Sudarshan, one of the world's largest and most revered religious festivals. The annual season symbolizes the divine journey of the sibling deities from the Sri Jagannath temple to the Sri Gundicha temple, revered by devotees as the abode of Mausi or the Lord's maternal land. Lakhs of pilgrims from across the country and abroad have converged to Puri to participate in the sacred chariot festival. Following yesterday's Navajovana Darshan, spiritual fervor in the pilgrim city has reached its peak. The three majestic chariots, Nandi Ghosa, Taladhwaja and Darpadalana, have been beautifully adorned and ready to be positioned before the Singhadwara of the temple. Prakash Das, Akashwani News, Bhubaneswar.
1: Jagannath, Chakane.
0: This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts, and for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. The United States has resumed the blockade of Iranian ports in response to Tehran's recent attacks on commercial ships passing through the Strait of Hormuz. During an interview with a TV news channel, U.S. President Donald Trump said that the Hormuz is open if people want to go through it, but not for Iran. We have more from a correspondent.
3: Mr. Trump also warned Tehran, saying that U.S. is going to hit Iran very hard tonight and the intensity of these attacks will increase with every night after. He said that U.S. will knock out all power plants and bridges of Iran unless they get to the table and negotiate. Mr. Trump further alleged that everything Tehran say is a lie, as they always wanted a nuclear weapon. Meanwhile, Iran's Islamic Revolutionary Guard Corps IRGC attacked weapons and parts storage facilities in Bahrain in large-scale strikes. IRGC said in a statement that several weapons and parts storage sheds for ships and aircraft were destroyed at the Sheikh Issa base in Bahrain during a simultaneous missile and drone operation. IRGC also claimed that it destroyed or damaged a number of drones by attacking the ramp where the MQ-9 drones were deployed at the Ali Salem base in Kuwait. Komadi Parekh, Akashwani News, Delhi.
0: India says it is closely following the developments in West Asia following renewed escalations of tensions between US and Iran and attacks on commercial vessels. Briefing made in New Delhi, spokesperson of the Minister of External Affairs, Randhir Jaiswal, reiterated India's call for a safe and unimpeded navigation and the flow of commerce through the Strait of Hormuz.
4: We are closely following the developments that are happening in West Asia. We continue to call for safe and unimpeded navigation and flow of commerce through the Strait of Hormuz. This is key for ensuring economic and energy security of people across the world.
0: Amid escalating maritime security concerns in West Asia, following attacks on two merchant vessels in the Strait of Hormuz, Union Minister for Ports, Shipping and Waterways, Sarvananda Sonowal, has launched a comprehensive Seafarer First initiative to safeguard Indian seafarers operating in the conflict-affected region. The minister has directed a whole-of-government response to ensure the safety and welfare. We have a report.
5: Chairing a high-level inter-ministerial review meeting in New Delhi, Mr. Sonowal ordered real-time vessel-by-vessel monitoring and the appointment of dedicated liaison officers for every affected Indian seafarer in the region. The minister also ordered for round-the-clock coordination by the Ministry of Ports, Shipping and Waterways in association with the Ministry of External Affairs, Petroleum and Natural Gas, Chemicals and Fertilizers, the Indian Navy, the Director General of Shipping and Indian Missions in Iran and Oman. The minister directed the Director General of Shipping to establish a real-time operational dashboard to track every Indian seafarer aboard vessels operating in the Persian Gulf, the Strait of Hormuz and the Gulf of Oman, irrespective of the vessel's flag. He also instructed authorities to coordinate closely with Indian missions in Iran, Oman, and the UAE for real-time information on navigational safety, medical evacuation, and repatriation. With Rohan, Saklan Akhtar for Akashvani News, Delhi.
0: On to sports and football, Spain stormed into the final of the FIFA World Cup 2026 after producing a commanding 2-0 victory over France in the first semifinal clash at Dallas Stadium in Texas, US last night. We have more from a sports desk.
6: Sixteen years since winning its first World Cup trophy, La Roja is aiming to lift the title. In the semi-final clash, Mikel Oyarzabal opened the scoring in the 22nd minute before Pedro Porro made sure of the win with a brilliant second goal. Spain will now face Argentina or England in the final at New Jersey's MetLife Stadium on Sunday night. In another semi-final clash, defending champions Argentina will face England tonight at Atlanta Stadium. The match is scheduled to begin at 12:30 a.m. Indian time. Moving on to men's cricket, India defeated host England by 6 wickets in first ODI of 3-match series at Edgbaston in Birmingham last night to lead the series 1-0, ending their losing streak in international cricket. Opting to bat, England got bundled out for 258 runs in the 48th over. For India, Akshar Patel bagged 4 wickets. In reply, the men in blue comfortably overhauled the target in the 46th over, riding on skipper Shubman Gill's fabulous innings of 80 runs, after which he got retired hurt. Moreover, Washington Sundar and Akshar Patel both crossed the half-century mark and finished the match being unbeaten. Akshar Patel was adjudged player of the match for his all-round performance. Both the teams will next face each other in second ODI in Cardiff tomorrow. The third ODI will be played at Lord's in London on Sunday. Chirag Jha for Sports Desk.
0: The Indian Meteorological Department, IMD, has issued a red colour warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Odisha today. The IMD forecast heavy to very heavy rainfall over Bihar today and over Northeast India, Chhattisgarh, Jharkhand and West Bengal till tomorrow. The IMD predicted thunderstorms accompanied by lightning and gusty winds over the Andaman and Nicobar Islands, Gangetic West Bengal, Jammu and Kashmir, Ladakh, Andhra Pradesh, Karnataka, Kerala, Mahe and Telangana today. Similar conditions expected over Konkan, Goa, Madhya Maharashtra, Marathwada and Uttarakhand for the next 2 days. Meanwhile, heat wave conditions are predicted over coastal Andhra Pradesh, Tamil Nadu, Puducherry and Karaikal during the day. According to the IMD, hot and humid weather conditions are expected over Delhi, Haryana, Chandigarh, coastal Karnataka, north interior Karnataka, Punjab, Rayalaseema and Uttar Pradesh till tomorrow. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
7: Thank you, Abhishek. In New York, Jaishankar launches India's bid for UNSCC 2028-2029, reports the Asian Age. Tamil poet and lyricist R. Vairamuthu receives 60th Gyanpith Award, informs the Statesman. The Hindu in its editorial piece, Steady in Turbulence, says India must build partnerships in this age of global turmoil. The paper elaborates, Prime Minister Narendra Modi's recent visits to Australia and New Zealand marked yet another step in India's efforts to consolidate partnerships across the Indo-Pacific. In another story, The Hindu says, can't English be considered an Indian language? Asks Supreme Court. And finally, 2-2 tango. Messi Bellingham headline an intriguing contest, notes in the Sun Times about the upcoming second FIFA semi-final match. The paper adds, Argentina and England have quality all over the pitch and the heart for a fight. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. India-UK Comprehensive Economic and Trade Agreement comes into force, pact unlocks duty-free access for nearly 99% of Indian exports. Cent announces 8,508 crore rupees package for rural development in West Bengal. Government to launch 8th tranche of auction for critical and strategic mineral blocks today. US resumes blockade of Iranian ports in response to Iran's attacks on commercial ships in the Strait of Hormuz. In football, Spain stormed into final of FIFA World Cup after 2-0 victory over France, Argentina to take on England in the second semi-final tonight. And in cricket, India beat England by 6 wickets in the first ODI of the 3-match series at Edgbaston. And with that, we end the morning news. Have a nice day.
8: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీతం
9: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు మీరు వింటారు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. ఇందులో మోకాళ్ళు కాళ్ళు నడుము నొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు.
10: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
11: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్. సెల్ 8019999990.
12: ఈ రోజుల్లో మనం చూసినట్టయితే సర్వసాధారణంగా కీళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు భుజం నొప్పి నడుము నొప్పి ఇవి రోజు మనం వింటున్నటువంటి సమస్యలు. అయితే ఈరోజు మరి ఈ కీళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు నడుము నొప్పి ఇవి ఎందుకు వస్తాయి, దీని గల కారణాలు ఏంటి, వీటికి ఏ విధమైన పరిష్కారాలు ఉన్నాయి, మందులతో తగ్గుతుందా, శస్త్రచికిత్సలు అవసరం పడతాయా, అయితే ఎప్పుడు అవసరం పడతాయి మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ట్రామా మరియు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
13: నమస్కారం
12: డాక్టర్ గారు. జనరల్ గా ఈ రోజులలో మనం చూసినట్టయితే ఈ కీళ్ళ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి ఎక్కువగా వింటూ ఉన్నాం, దీనికి కారణం ఏమై ఉంటుందంటే
13: మనము కామన్ గా గమనిస్తే కీళ్ళ నొప్పులు ఒక విషయం, మోకాళ్ళ నొప్పులు ఒకటి. కీళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళతో పాటు వేరే జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, అంటే స్మాల్ జాయింట్స్, ఫింగర్ జాయింట్స్, రిస్ట్ జాయింట్స్, షోల్డర్స్, ఇవన్నీ నొప్పులు అంటే దాన్ని కీళ్ళ నొప్పులు అంటాం మనం. ఓన్లీ మోకాళ్ళ నొప్పులు అంటే దాని మెయిన్ కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల. ఇప్పుడు 60+ వాళ్ళకి ఈ నొప్పులు బాగా వస్తున్నాయి ఈ మధ్య. అదే విధంగా యంగ్ పేషెంట్స్ 20-30 వాళ్ళకి కూడా వస్తున్నాయి. 60+ వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి, ప్లస్ 20-30 వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి. ఇది మోకాల నొప్పులు. కీళ్ళ నొప్పులు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ మోస్ట్ కామన్. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లా అంటే అన్ని కీళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి, మోకాలు ఒకటే కాదు, మోకాలు కాకుండా వేరే చిన్నవి పెద్దవి కీల్స్ దాంట్లో కూడా వెరైటీ రకరకాలు ఉంటాయి కీళ్ళ నొప్పులు కూడా. దాని ప్రకారం మనం టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్లు చేసి దాంట్లో మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
12: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మనం జనరల్ గా చూసినట్టయితే ఒక వయసు వచ్చిన తర్వాత నొప్పులు అనేటువంటి సర్వసాధారణం అని అనుకుంటాం, కానీ ఈ రోజులలో మనం చూసినట్టయితే ఎక్కువ యంగ్ ఏజ్ పిల్లలు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ యంగ్ ఏజ్ పిల్లలకి ఈ సమస్యలు రావటానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
13: యంగ్ ఏజ్ లో మనం ఇప్పుడు చూసేది ఉంటే మోకాళ్ళ నొప్పులతో బాధ వస్తున్నారు. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయి యంగ్ ఏజ్ కంటే, ఫస్ట్ యాక్సిడెంట్ ట్రామా రిలేటెడ్ ఏదైనా ఉంటే దాంట్లో జాయింట్స్ లోపల లిగమెంట్స్ అని ఉంటాయి, దానికి ఇంజురీ వల్ల రావచ్చు. లేదు ట్రామా లేదు అనుకుంటే మనం ఎక్స్రే తీసి స్టాండింగ్ ఎక్స్రే తీయాలి. ఎప్పుడైనా ఎక్స్రే తీసేటప్పుడు కూడా మోకాల్ని ఒక స్టాండింగ్ అంటే నిల్చొని తీస్తేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది అరుగుదల అనేది. మోస్ట్లీ అరుగుదల ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు వీళ్ళు. వీళ్ళకి ఏమైతుంది, యంగ్ ఏజ్ లో వెయిట్ ఎక్కువ ఉండడం, సిడెంటరీ లైఫ్, దీనివల్ల మనం వెయిట్ ఎక్కువ ఉంటే ఎంత మనం ఎట్లా నడుస్తామో మన బాడీ వెయిట్ అంతా మోకాల మీదనే పడుతుంటుంది. ప్లస్ సెడెంటరీ లైఫ్ అంటే ఆ జాయింట్ కి లూబ్రికేషన్ అనేది ఉండదు, అది అట్లనే స్టిఫ్ అయిపోయి అరుగుదల స్టార్ట్ అయితే. దానికోసం యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ మధ్య బాగా చూస్తారు.
12: అయితే డాక్టర్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే వాళ్ళు వృత్తిరీత్యా అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇక రకరకాల వాళ్ళ జాబ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా వాళ్ళకి కూర్చొని చేయాల్సిన పరిస్థితే ఉంది. ఇట్లాంటి వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉన్నాం, దీన్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయంట?
13: ఇది మెయిన్ ఏంటంటే మనం వెయిట్ మెయింటైన్ చేయాలండి. బిఎంఐ అనేది ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్, మన హైట్ ప్రకారం ఎంత వెయిట్ కావాలా ఆ రేంజ్ లో ఉంటేనే బెస్ట్. అంటే ఈ ఒక కీళ్ళ నొప్పులే కావు, జాయింట్ పెయిన్స్ ఒకటే కాదు, వేరేవి కూడా షుగర్ బీపీ ఇవన్నీ మెయింటైన్ ఉంటుంది. మీరు ఓవర్ వెయిట్ అయిన కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆల్ ది రిలేటెడ్ ఎలిమెంట్స్ అవన్నీ పెరుగుతాయి. ఫస్ట్ అంటే వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలా. రెండో పాయింట్ ఏంటంటే ఎవ్రీడే 45 మినిట్స్ కొంచెం ఏదైనా ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉండాలి. ఎనీథింగ్, ఇప్పుడు వీళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇఫ్ ది గెట్ కాంట్ గో అవుట్ అంటే ట్రెడ్మిల్ అన్నా వెయిట్ ఎక్సర్సైజెస్ అన్నా, యంగ్ ఉంటారు వీళ్ళంతా 20-40 ఏజ్ మధ్యలో ఉంటారు కాబట్టి వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎంత మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడము, ఎంత మనం మెయింటైన్ చేస్తాం అంత బెస్ట్.
12: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనం కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వెళ్ళినట్టయితే ఈ వీళ్ళలో అంటే ఓల్డ్ ఏజ్ అనేది ఈ రోజుల్లో చెప్పాలంటే 60-70 అని కాకుండా ఈ రోజు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేటువంటి స్టార్ట్ అయిపోతున్నాయి. స్పెషల్లీ లేడీస్ లో కూడా ఎక్కువ కనబడుతుంది, జెంట్స్ లో అయితే మీరు 50-45 వచ్చిందంటే ఆటోమేటిక్ గా వస్తుంది. అయితే దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు, దీన్ని మనం ఎట్లా ఫస్ట్ ఇనిషియల్ గా తగ్గించుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి?
13: మేము ఇప్పుడు చూస్తుంటే 10-15 ఇయర్స్ అవుతుంది నాకు మన ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ నుంచి. ఫస్ట్ కేసెస్ వచ్చేటివన్నీ అబౌవ్ 60 ఉంటుండే మోకాలు నొప్పులు. ఈ మధ్య 50-45 కూడా వస్తున్నారు. అంటే వాళ్ళకి చెప్తున్నాం ఏజ్ రిలేటెడ్ అంటే వాళ్ళు కూడా అంటున్నారు సార్ ఏజ్ ఏముంది మాది అసలు ఏం లేనే లేదంటారు. కానీ ఈ మధ్య బాగా ఆఫ్టర్ 50 స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఇష్యూ ఇదే అండి, సెడెంటరీ లైఫ్ అండ్ వెయిట్. వెయిట్ మీరు ఎంత తగ్గించినా అంత బెస్ట్. ఇంకోటి హెరిడిటరీ కూడా ఉంటుంది. అంటే వెయిట్ మనకు మనం ఎంత చేసినా కొంతమందికి హెరిడిటరీ నుంచి వస్తుంటుంది. మనం థైరాయిడ్ చెక్ చేసుకోవాలా మెయిన్, థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. హెరిడిటరీ ఉన్న వాళ్ళకి కొంచెము ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వస్తున్నాయి వెయిట్ లాస్ కి, దట్ ఆర్ ఆల్సో గుడ్. అవి కూడా వీక్లీ ఒక ఇంజెక్షన్స్ వస్తుంది, అది తీసుకున్నా వెయిట్ కంట్రోల్ లో ఉండాలి అంతే. అంటే మరీ తగ్గించే అవసరం లేదు, మన బిఎంఐ ప్రకారం అంత వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మన ఇండియన్ పాపులేషన్ లో కింద కూర్చోవడం అలవాటు. ఇప్పుడు 40-50 తర్వాత కింద పీటకాలు వేసుకొని టాయిలెట్ కి అదంతా కింద స్క్వాట్ చేసుకొని కూర్చుంటారు. ఈ మూమెంట్ వల్ల ఏంటంటే అరుగుదల కొంచెం తొందరగా అవుతుంటది. అందుకోసం 50-60 అరుగుదల స్టార్ట్ అయితే మనం ఎంత అంతే అంత అవాయిడ్ చేసుకుంటే బెటర్. కింద కూర్చోవడం అవాయిడ్ చేయండి, పైన కూర్చోవాలా. టాయిలెట్స్ కి కూడా మన వెస్టర్న్ కమోడ్ పెట్టుకుని చేసుకోవాలా. మీరు మధ్య మధ్యలో యోగా అవన్నీ చేసుకుంటా ఉంటే దట్స్ నాట్ ఎన్ ప్రాబ్లం, కానీ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్.
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
11: 24 గంటలు అత్యవసర సేవలు,
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
10: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
11: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
10: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
11: సంప్రదించండి
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: సెల్ 801-999-990.
12: బాగుంది డాక్టర్ గారు. ఇక మనం జనరల్ గా చూసినట్టయితే ఈ మధ్య ఎక్కువగా శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా వాళ్ళు బాగా నడవలేకపోతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ కావాలి. సో దాని ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది శస్త్రచికిత్స. అయితే ఈ శస్త్రచికిత్స ఏ వయసులో చేయవచ్చు, ఎంతటి వరకు వీళ్ళకి రికవరీ టైం పడుతుంది?
13: ఇప్పుడు సాధారణంగా మోకాలు అరుగుదల అంటే దానికి 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ థర్డ్ లో మనకు శస్త్రచికిత్స కాకుండా మనకు ఇంజెక్షన్స్ వచ్చాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మనము పేషెంట్ నుంచి బ్లడ్ విత్డ్రా చేసేసి దాంట్లో ప్లేట్లెట్స్ తీసేసి ప్లస్ హైలురోనిక్ యాసిడ్ అని ఉంటుంది మన మోకాల లోపల జిగురు పదార్థం ఏమంటున్నాం దాన్ని హైలురోనిక్ యాసిడ్, అవి కూడా ఇంజెక్షన్స్ రూపంలో వస్తున్నాయి. అవి ఎప్పటి నుంచి ఉన్నాయి. మనం పిఆర్పి ప్లస్ హైలురోనిక్ యాసిడ్ కలిపి ఇప్పుడు మోకాల్లో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇట్లా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ లో పనిచేస్తాయి, సెకండ్ థర్డ్ స్టేజ్. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు లాస్ట్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ కి వెళ్తే ఇంకా దానికి పేషెంట్స్ కి ఫస్ట్ టాబ్లెట్స్ ఇస్తాము. టాబ్లెట్స్ తోటి ఇప్పుడు రొటీన్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంది, నేను నడవలేకపోతున్నాను, నాకు నిద్ర డిస్టర్బ్ వస్తుంది, ఇవంటే ఇంకా డైరెక్ట్ సర్జరీకి పోవడమే బెటర్. సర్జరీ అంటే ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ వరకు ఇంజెక్షన్ చేసుకోవచ్చు, థర్డ్ స్టేజ్ రెండు చేసుకోవచ్చు, ఫోర్త్ స్టేజ్ కి అయితే సర్జరీ అని బెటర్. ఎందుకంటే ఈ నొప్పి గొల్లు ఎక్కువ రోజులు వాడితే మళ్ళీ దాన్ని ఎఫెక్ట్ వేరే ఉంటుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మినిమం వాడచ్చు 3-6 మంత్స్, దానికన్నా ఎక్కువ వాడితే ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనము ఒక 3-6 మంత్స్ తర్వాత కూడా కంట్రోల్ కాలేదనుకోండి, విల్ అడ్వైజ్ దెమ్ ఫర్ రిప్లేస్మెంట్, కీళ్ళ మార్పిడి.
12: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినట్టయితే వాటి యొక్క దుష్పరిమాణం అనేటువంటిది కూడా తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో బెటర్ దెన్ గో టు ది శస్త్రచికిత్సనే, అంటే వాడి తగ్గకపోతే ఇంకా ఆప్షన్ లేదు. అయితే ఇప్పుడు ఈ శస్త్రచికిత్స అనేటువంటిది చేసి తర్వాత చాలా మందికి ఏంటంటే అందులో స్టీల్ మెటల్ పెడతారు, పెట్టినప్పుడు దాని వల్ల ఏమన్నా పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనేటువంటి ఒక అపోహ ఉన్నట్టు, అట్లాగే అది కరెక్ట్ మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కాదా మన బాడీకి అనేటువంటి ఒక అపోహ అనేటువంటిది ఉంది. అసలు మీరు అలా వాడే మెటీరియల్ ఏంటి, దానివల్ల ఏమైనా దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉందా?
13: ఇప్పుడు కీళ్ళ మార్పిడి మెటీరియల్స్ అంటే మన దగ్గర ఎప్పటి నుంచో 20-25 ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాతనే మన FDA ఫుడ్ డ్రగ్ యాక్ట్ రెగ్యులేషన్ వాళ్ళ తర్వాతనే మనకు మార్కెట్లో వస్తాయి. కాబట్టి ఇవన్నీ బాడీకి వేరే ఫారెన్ మెటీరియల్, కానీ దానివల్ల రియాక్షన్ అనేది ఏమి ఉండదు. ఇవన్నీ మనం ఎట్లా అంటే ఇది తొడ బొక్క, ఇది మోకాల్ కింది బొక్క, ఈ పీస్ తీసేసి ఈ పీస్ తీసేసి దీని బదులు వేరే మెటల్ పెడతాం. ఈ మెటల్ ఏంటంటే అలాయ్, అలాయ్ ఇనర్ట్ ఉంటుంది కాబట్టి మన బాడీకి రియాక్షన్స్ అనేది ఏమి ఉండదు. మోస్ట్లీ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అవుతుంది అంటే దీంట్లో రోబోటిక్ కూడా వస్తుంది. రోబోటిక్ అన్న తర్వాత సర్జరీ టైం తగ్గిస్తుంది, బ్లడ్ లాస్ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ కూడా తగ్గిస్తుంది. రికవరీ పీరియడ్, రికవరీ అంటే మనము 3-4 డేస్ లో నడిపిస్తాం, రోబో తోటి నెక్స్ట్ డే నడిపిస్తున్నారు. కాబట్టి ఎంత మనము ఇక పెయిన్ తగ్గుతలేదు, నాకు మెడికేషన్స్ తగ్గుతలేదు, కానీ మెడికేషన్స్ కూడా నేను ఎక్కువ రోజులు వాడలేను అన్నప్పుడు అది చేయాల్సింది. మెటల్స్ గురించి ఏం లేదండి, ఇవన్నీ ఇనర్ట్ ఉంటాయి, అన్నీ టెస్టెడ్ ఉంటాయి, కాబట్టి ఇది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, దానికి అన్ని ఆల్రెడీ ట్రయల్స్ అయిపోయి ఉంటాయి.
14: ఓకే,
13: కాబట్టి దీనికన్నా ముందు కూడా మనం మెటల్స్ వాడేటాం, రాడ్స్ అవన్నీ ఓన్లీ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, కానీ ఇవి క్రోమియం మిక్స్ ఉంటుంది అన్నమాట. ఇది బాడీకి ఏం టాక్సిక్ ఏం ఉండదు, కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు.
14: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు శస్త్రచికిత్స అనేటువంటిది చేశారు, చేసేటప్పుడు ఈ డ్యూరేషన్ అంటే ఎంత సమయం పడుతుంది, దాని తర్వాత ఇది ఎన్ని రోజులలో నడవే అవకాశం ఉంది? జనరల్గా మేము విన్నది ఏంటంటే ఒక రోజు తర్వాత నడిపిస్తారు, అది పెద్ద విషయం కాదు అని అంటారు. నిజంగా అంత పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే నడిపించడం అనేటువంటిది నిజంగా సాధ్యమవుతుందా పేషెంట్?
13: నేను ఇప్పుడు మనకు ఆపరేషన్ అయిన తర్వాత ఏదైనా నొప్పి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ఆపరేషన్స్ ఇక్కడ మన సన్రైజ్లో ఎపిడ్యూరల్ అనెస్థీషియా అని ఇస్తే మత్తుది ఎపిడ్యూరల్ అంటే చిన్నగా వెన్నపూసల సూదిచ్చి దాంట్లో ఎపిడ్యూరల్ డ్రగ్స్ ఇస్తాం. ఇది ఏంటంటే ఆ పైపు వెన్నపూస నుంచి అది ఆల్రెడీ 2-3 డేస్ పెడతాం. ఆ పైపు ఏంటంటే దాని తర్వాత పేషెంట్ నొప్పి బట్టి దాంట్లో కూడా డ్రగ్ ఇస్తాం, కాబట్టి నొప్పి తగ్గుతుంటుంది. ఈ నొప్పి తగ్గిన తర్వాత పేషెంట్కి మంచి కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది, కాబట్టి నెక్స్ట్ డే లేదంటే మ్యాక్సిమం సెకండ్ డే నడిపిస్తాం. ఈ ఎపిడ్యూరల్ అనెస్థీషియా ఇచ్చి మనం ఎంత తొందరగా మొబిలైజ్ చేస్తే అంత బెటర్ ఉంటుంది ఈ పేషెంట్స్కి. ఎట్లయినా ఏజ్ 50-60 ఉంటుంది కాబట్టి వాళ్ళు పండుకొని ఉంటే వేరే ఆప్షన్స్, వేరే కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనుకోండి, బెడ్ సోర్స్, పండుకొని నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తగ్గియాలంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా నడిపించాల. అయితే ఎపిడ్యూరల్ అనెస్థీషియా వల్ల ఇదే అడ్వాంటేజ్, పేషెంట్కి పెయిన్ వస్తుంది అనగానే దాంట్లోకి డ్రగ్ ఇస్తాము, అంటే పెయిన్ కిల్లర్సే, అది 1-2 డేస్లో పెయిన్ తగ్గంగానే తీసేస్తాం. కాబట్టి 2 డేస్ తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. మన మెయిన్ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ అంటాం, మోకాలు చుట్టూ కండరాలు, అది ఒక 1 మంత్ ఫిజియోథెరపీ చేసుకుంటే సరిపోతుంది. అది మన ఫిజియోథెరపిస్ట్, మన మీకు ట్రావెలింగ్ కాకుండా మనం ఫిజియోథెరపిస్ట్ కూడా ఇంట్లో ప్రొవైడ్ చేస్తాము. 1 మంత్ అతన్ని వచ్చి డైలీ చేస్తాడు. 1 మంత్లో మీరు వితౌట్ వాకర్ నడవడానికి ఉంటుంది.
14: బాగుంది డాక్టర్ గారు.
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
15: 24 గంటలు అత్యవసర సేవలు,
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
15: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
10: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
15: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
10: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
15: సంప్రదించండి
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
15: సెల్ 801-999-990.
14: ఇది ఒక కొత్త ఆశ, అంటే మోకాళ్ళు కీళ్ళు అరిగిపోయినటువంటి వాళ్ళకి ఒక కొత్త ఆశ, కొత్త సాంకేతిక అభివృద్ధి వల్ల మనకి లాభం ఉంది. అయితే ఇక్కడ చాలా మంది అంటే ఇప్పుడు దీని డ్యూరేషన్ అంటే ఒకసారి శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ఎంత కాలం వరకు ఇవి మనం బాగా పనిచేస్తాయి, వీటికి మళ్ళీ ఏదైనా రీప్లేస్మెంట్ కానీ లేకపోతే వీటిని మెయింటెనెన్స్ కానీ ఏమైనా చేయాల్సి ఉంటుంది?
13: ఇది రీప్లేస్మెంట్ అనేది మనం జాయింట్ మొత్తం చేంజ్ చేస్తాం, కాబట్టి దీని లైఫ్ అయితే మనం 20-30 ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్. ఇప్పుడు 60-70లో మనం 50-60లో చేసినా వాళ్ళు 70-80 వరకు నడిపించవచ్చు. ఈ ఆపరేషన్ మెయిన్ కాంప్లికేషన్ ఒకటే ఏంటంటే ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ మనం రాకుండా చూసుకుంటే యూ కెన్ ఈజీలీ పుల్ త్రూ 30 ఇయర్స్ వరకు నడిపించవచ్చు. ప్లస్ లూజనింగ్ అంటే ఎప్పుడైనా పడ్డా కొద్దీ, కొంతమందికి బొక్కలు కూడా బాగా వీక్ ఉంటాయి,
14: యా
13: చాలా సాఫ్ట్ ఉంటాయి, అంటే మెత్త కట్టేలాగా ఉంటాయి. కట్టెకి మనము స్క్రూ వేస్తే ఎట్లుంటుంది, హోల్డ్ ఉండదు దానికి.
14: అవునవును.
13: ఇది స్క్రూ వేసి మనం సిమెంట్ కూడా పెడతాం అలాంటి వాళ్ళకి, కానీ అలాంటి వాళ్ళు కొంచెం తగిలినా మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంప్లాంట్ దగ్గర. ఇవన్నీ కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలంటే.
14: సో కీళ్ళ మార్పు చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఒక వారం రోజులలో నడవడం స్టార్ట్ అవుతుంది, 1 మంత్లో అసలు ఎలాంటి ఆధారాలు లేదు, ఇండివిజువల్గా నడిచేయచ్చు, అండ్ దాదాపు ఒక 20-25-30 ఏళ్ళ వరకు హ్యాపీగా తన జీవితాన్ని మళ్ళీ గడపవచ్చు
13: విదౌట్ ఎనీ మెడికేషన్స్. ఏం టాబ్లెట్స్ లేకుండా మంచిగా నిద్రపోయి నైట్ లైఫ్ చాలా మందికి డిస్టర్బ్ ఉంటుంది.
14: ఎస్,
13: ఇప్పుడు నొప్పి వల్ల వాళ్ళు పండుకోలేరు, మార్నింగ్ తొందరగా లేవడం లేకపోతే పండుకోవడప్పుడే లేట్ పండుకుంటారు. ఇది దీని తర్వాత చాలా చేంజ్ ఉంటుంది, అంటే మనకు ఎంత స్లీప్ కూడా ఇంపార్టెంట్ ఒక ఫ్యాక్టర్. 7-8 అవర్స్ మనం ఎంత మంచిగా నిద్రపోతే నెక్స్ట్ డే అంత ఫ్రెష్ ఉంటాం, అంత వర్క్ వెళ్ళొచ్చు. అట్లా
14: బాగుంది డాక్టర్ గారు. మీరు అన్నట్టు ఇది ఒక వితౌట్ మెడిసిన్, ఒక్కసారి మనం శస్త్రచికిత్స చేసుకుంటే ఇంకా 30 ఏళ్ళు మనకి ఏం మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు జాగ్రత్తలలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మళ్ళీ ఫ్రాక్చర్ కాకుండా చూసుకోవడం. ఇలా మనం మెయింటైన్ చేయగలిగితే ఎన్నెళ్ళైనా హ్యాపీగా గడపచ్చు అంటారు. బాగుంది డాక్టర్ గారు, చివరిగా ఏమని చెప్తారు?
13: నేను ఒకటే చెప్తానండి, ఎవరు చేయించుకున్నారో వాళ్ళని పోయి అడగ

0: మీకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది దాని కాంప్లికేషన్స్ ఏంది ఏం లేదు. ఇప్పుడు ఆ చాలా మంది వస్తారు సార్ పెద్ద ఆపరేషను, వాళ్ళు మంచి లేరు, వాళ్ళు చేసుకున్నారు మంచి లేదని ఇట్లా మాట్లాడడానికి అఫోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరు చేయించుకున్నారో వాళ్ళ దగ్గర పోయి మీరు మాట్లాడండి, కూర్చోండి, 5 మినిట్స్ స్పేర్ చేయండి, ఎట్లుంది, ఏం కాంప్లికేషన్స్ వచ్చినాయి మీకు. ఈ సర్జరీస్ ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ అవుతున్నాయి ఈ సర్జరీస్.
1: ఎస్, బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా మా శ్రోతలకి ఈ శస్త్రచికిత్స అంటే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సని ఎట్లా చేస్తారు, దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఎన్ని ఉన్నాయి, దానివల్ల ఎంత హ్యాపీగా మనం జీవించవచ్చు, ముఖ్యంగా ఎలాంటి ఒక గోలీ లాంటిది వేసుకోకుండా ఒక్కసారి శస్త్రచికిత్స చేసుకుంటే ఇక లైఫ్ లాంగ్ ఒక 25-30 ఏళ్ళు హ్యాపీగా ఒక ట్యాబ్లెట్ కూడా నొప్పి ట్యాబ్లెట్ వేసుకోకుండా కీళ్ళు మోకాలు నొప్పులకు నడవచ్చు అని చెప్తున్నారు. మరి ఇంత మంచి విషయాలు మా శ్రోతలందరికి తెలియజేసినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థాంక్యూ అండి.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: మీరింతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:47. సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. దీని ముందు ఒక ప్రకటన విందాం.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: మీరు వింటున్న ఈ పాట పెద్దరికం చిత్రం కోసం చిత్రగారు పాడిన పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై సినీరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

సినీ రంజని వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్, మూతబిందు, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. హృదయం అనే తలుపులు తెరిచే రాగం హృదయరాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం.

ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. మరొకసారి కొత్త శ్రోతల కోసం 8462245066. మీ ద్వారా మాకు కొత్త శ్రోతలను పరిచయం చేయవలసిందిగా పాత శ్రోతలను మనవి చేస్తున్నాము.

మీ వాట్సాప్ సందేశాన్ని సరళంగా, సంక్షిప్తంగా, క్లుప్తంగా పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో మొదటిగా వినబోయే పాట ఒకే కుటుంబం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ దుబ్బా విద్యానగర్ కాలనీ నుండి వేముల నరసింగరావు, గోదావరి ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: మొదటి పాటగా చక్కని పాట విన్నారు. ఇప్పుడు విందాము కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
5: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై హృదయ రాగల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఎవడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
2: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స
1: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
2: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట

0: కార్యక్రమము తీసుకుందాం చిన్న విరామం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో

0: సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగల కార్యక్రమం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపించండి మా హృదయరాగాల కార్యక్రమానికి. మా నంబర్ 8462245066. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఒకే ఒక్కడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ గాయత్రీనగర్ నుండి వసంతి, అరవింద్, సమన్వి, శ్రవంతి, మోహన్, విఘ్నేష్, సరస్వతి ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: 10 లక్షల లాటరీ నాకు.
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన్ మొటిమలా,
4: సై బాల్.
3: గజ్జా బొబ్బలా,
4: సై బాల్.
3: నడువుల కామరా,
4: సై బాల్.
3: బురద పుల్లా,
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సై బాల్.

3.2 MHz పై మీరు వింటున్నారు హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నిరీక్షణ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ మాక్లూర్ మండల్ గొట్టుముక్కల విలేజ్ నుండి నందు, రాజ్యలక్ష్మి, లాస్య, లత ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
0: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆయుధం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మో నుండి ఎం రాధా, కుమారస్వామి, రియాన్ష్, షహత్స, ఇంకా వారి కుటుంబ సభ్యుల అందరి కోసం ఈ పాట

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 10 గంటలకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS గారు శ్రోతల సందేహాలకి సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 2324085 2 2324085 3 2 9 55 0 9 2 3. ఈ నంబర్లకి మీరు STD కోడ్ 040 జత చేసి ఫోన్ చేయగలరు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ప్రతిఘటన చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గాదేపల్లి గ్రామం నుండి చౌకి లక్ష్మి, ధనుష్, శ్రీదేవి, నరేష్, శ్రీపాల్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, నేను వింటున్నారు హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట యువసేన చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపూర్ పాపినేయ పాలెం నుండి మధుసూదన్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. శ్రోతలకు ఒక గమనిక, ఈ ఉదయం 10 గంటలకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సార్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 2324085 2324085 3 2955 0923. ఈ నంబర్లకి ఎస్టీడి కోడ్ 040 జత చేసి మీరు ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రోతలు, ఈ కార్యక్రమం మీరు విని అవగాహన పెంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.

హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట అన్నవరం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, శ్రీహర్ష ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంతటితో హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 2324085 2, 2324085 3, 2955 0923. ఈ నంబర్లకి ఎస్టీడీ కోడ్ 040 జత చేసి ఫోన్ చేయగలరు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తి అనే నినాదంతో సురక్షిత సమాజ నిర్మాణానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ప్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఎల్ నీనియోతో ఏర్పడిన వర్షాల కొరత తెలంగాణలో ఆహార వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైన ప్రభావం చూపింది. రాష్ట్రంలో గత ఏడాది ఇదే సమయానికి 11,24,000 ఒక ఎకరంలో ఉద్యాన పంటలుండగా, ఈ ఏడాది 9,51,134 ఎకరాలకే పరిమితమైందని ఉద్యాన శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ ఎడిషన్ డిస్టిక్ట్ కలెక్టర్స్ పే జల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం చేయడానికి జలజీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై కార్యక్రమంలో చర్చించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపాలని ఎన్డీఎస్ఏ చెప్తే మేము వెంటనే నింపుతామని ఆయన అన్నారు. తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్గా ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 101 జారీ చేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ను ఓడించి ఫైనల్స్కి చేరుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ గెలుపొందింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

0: ఆకాశవాణి సమయం 10:03. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురూ పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085232 2324085359 ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకున్న సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం ఓటు హక్కు. ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించాలంటే ఓటరు జాబితా శాస్త్రీయంగా పూర్తి పారదర్శకతతో ఉండటం అత్యంత అవసరం. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మన తెలంగాణలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని స్పెషల్ జూన్ 25 నుంచి చేపడుతున్నారు. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారు, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఓటర్లకున్నాయి, ఓటర్లు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి, అభ్యంతరాలు, దరఖాస్తులు, పరిశీలన, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి అంశాల గురించి శ్రోతలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2945059 2359 ఈ నెంబర్కు కాల్ చేసి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. నమస్తే సార్, ముందుగా మీకు హృదయపూర్వక స్వాగతం సార్. సార్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ఏంటి సార్, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు దీని అవసరం ఎందుకు ఏర్పడింది ఇప్పుడు?
2: మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం గత నెల 25 నుంచి మొదలైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే మన దేశంలో తీసుకుంటే 13 పూర్తయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ముఖ్య ఉద్దేశం మన ఎన్నికల సంఘం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి అందులో శుద్ధి చేయడం అంటారు. అందులో డెడ్ ఓటర్స్, షిఫ్టెడ్, తర్వాత ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ విధంగా అన్నిటినీ పూర్తిగా పేర్లు తొలగించి దాన్ని ప్రక్షాళన చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పటికీ మొదలుపెట్టి 20 దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది.
1: సార్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఆర్ చేస్తున్నాం, స్పెషల్ సమ్మరీ రివిజన్, ఇప్పుడేమో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం, అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి సార్?
2: స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఎలక్టరల్ రోల్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాళ్ళం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే చేర్పులు ఎక్కువ ఉంటాయి, చేర్చుకోవడం, కొత్త జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు తీసుకోవడం అనేది దాని స్పెషల్ సమ్మరీ రివిజన్. అది పూర్తిగా ప్రక్షాళన అనేది కాదు, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే పూర్తి ప్రక్షాళన.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను అనితా బండారు అండి.
1: ఓకే,
3: ఉప్పల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే మాకు సార్ గురించి ఫార్మ్స్ వచ్చాయండి మా అపార్ట్మెంట్ లో. లేడీస్ చాలా వరకు లేడీస్ వచ్చినాయి, జెంట్స్ రాలేదు.
1: ఓకే,
3: అయితే మీకు రాకుండా మీరు వెళ్ళి కనుక్కోవాలి అంటే మా హస్బెండ్ వెళ్ళాడు మొన్న, మొన్న వెళ్తే నిన్న రమ్మన్నారు, నిన్న వెళ్తే ఈ రోజు రమ్మన్నారు, మరి ఇట్లా సార్ ను ఒకసారి కనుక్కుందామని చేశాను.
2: ఓకే అండి, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. మీ పోలింగ్ స్టేషన్
3: అంటే మాది జిల్లా పరిషత్ స్కూల్ సార్, ఉప్పల్లో.
2: అదే మీ పోలింగ్ మీకు వచ్చింది కదా ఎన్యూమరేషన్ ఫామ్?
3: వచ్చింది సార్.
2: ఆ ఫామ్ పైన మీ పేరు, తర్వాత మీ ఫోటో అన్ని ఉంటాయి, దానిపైన బిఎల్ఓ యొక్క పేరు, బిఎల్ఓ నెంబర్ కూడా ఉంటది.
3: అవును సార్, నేను అదే అడిగాను. అయితే తనది వేరే వేరే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పినారు సార్ తను.
2: బిఎల్ఓని అడగండి, ఫోన్ చేసి సూపర్వైజర్ ఎవరో ఆ సూపర్వైజర్ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మీరు పోలింగ్ స్టేషన్ నెంబర్ 346 నోట్ చేసుకున్నామండి, చెప్తాం మేము వాళ్ళకి తెలియపరుస్తాము. ఆ విధంగా వాళ్ళు అడ్రస్ చేస్తారండి మీ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ.
1: హలో, మీరు ఉంటున్నారు తెలంగాణ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్గా ఉన్న చెన్నయ్య గారు మనతో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో అలాగే చెన్నయ్య గారితో మీరు మాట్లాడవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ వింటున్నారు, మాట్లాడండి.
4: హలో, హలో సార్,
2: చెప్పండి చెప్పండి.
4: నమస్తే సార్. నమస్తే.
2: నమస్తే, చెప్పండి
4: సార్. ఇది లాస్ట్ సార్ ఇది మన ఫార్మ్స్ సబ్మిట్ చేశారు
2: 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు లోపల ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ పూరించి ఇవ్వాలండి.
4: సార్
2: 24 ఎన్యూమరేషన్ ఫామ్ మీకు వచ్చిందా? మీ పక్క ఎవరికైనా వచ్చిందా? మీ పక్క నైబర్స్ కి ఎవరికైనా వచ్చిందా? సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క ఇది కాన్స్టిట్యూన్సీ పేరు చెప్పండి. సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క కాన్స్టిట్యున్సీ పేరు చెప్తే కన్సర్న్ ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో వాళ్ళకి తెలియపరిచి మీకు అందేట్టుగా చూస్తాం. అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకే
4: సార్.
2: సరే, థ్యాంక్ యూ.
1: హలో,
4: హలో సార్,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నల్గొండ జిల్లా దేవకొండ సార్ గారు మాట్లాడుతున్నాండి.
1: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది.
4: కట్ చేస్తున్నా.
1: చెప్పండి
4: మేడం. ఇప్పుడు మనము ఫామ్ నింపినప్పుడు కొట్టుకుంటున్నాం చాలా మంది, దానికి సవరణ చేయడం ఎట్లా?
2: మీరు రెండు ఫారంలు ఇచ్చారు కదమ్మా మీకు.
4: అవును,
2: రెండు ఫారంలు ఇచ్చిందంటే ఒక దాంట్లో ఫిల్ చేయండి తప్పులు సవరణలు దాంట్లో చేసుకొని, ఇంకొక ఫామ్లో నీట్గా ఫిల్ చేసి అది బిఎల్ఓకి ఇచ్చేసేయండి.
4: అంటే మనకు ఎట్లా అగ్రిమెంట్ ఏమి ఇస్తారు?
2: అదే, రెండు ఫారంలో రెండు ఫిల్ రెండిట్లోనూ నింపాలి మీరు.
4: నింపుతాను.
2: ఒకటి నింపిన ఫారము నీ సంత మీ సంతకము బిఎల్ఓ సంతకంతో మీకు ఇస్తారు, అదే అది అక్నాలజ్మెంట్. ఇంకొక ఫారము బిఎల్ఓ తీసుకెళ్తారు. అదే అదే, ఆ రాంగ్ వచ్చింది కరెక్షన్ చేసుకొని అది అక్నాలజ్మెంట్ కింద నీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో పూర్తిగా కరెక్ట్ గా నింపి బిఎల్ఓకి ఇచ్చేసేయండి. వైట్నర్ పెట్టి చేయొచ్చు. ఓకే,
4: అది కొంతమందరికి సార్ ఒక నా రిక్వెస్ట్ ఏమన్నా.
1: హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర. హలో, హలో, తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ గురించి, ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి సార్? ఏ దశలు ఉంటాయి?
2: ఎస్ఐఆర్ దశలు ఎనిమరేషన్ ఫేజ్ అనేది ఒకటి, తర్వాత ఇది నోటీస్ పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు పీరియడ్సే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎనిమరేషన్ ఫేజ్ అయిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అనేది ఒక నెల, దాంతోపాటు నోటీస్ పీరియడ్ కూడా నెక్స్ట్ వస్తుంది. మూడు విడతలు.
1: సార్, విడతల గురించి మళ్ళీ మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
5: సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్,
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు సంతోష్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి సంతోష్ గారు.
5: సార్ గుడ్ మార్నింగ్. ఇది మనకి ఈ పిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో సార్, మనకి అంటే ఎవ్రీ హౌస్ కి రావడం లేదు సార్. బేసికలీ వీ హ్యావ్ టు ఫాలో అప్ విత్ దెమ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే గానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి కాల్ చేస్తే ఇవాళ వస్తా, ఇవాళ రండి, రేపు రండి. ఎస్టర్డే నేను నిన్న ఆల్మోస్ట్ 10 times పిఎల్ఓ కాల్ చేశాము, ఆయన రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వకుండా బేసికలీ ఇంకోటి ఏంటంటే ఇవాళ మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ 5 votes ఉన్నాయి. సో 5 votes.
2: సార్, బిఎల్ఓ నెంబర్, ఫోన్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్ని చెప్పండి, రాసుకుంటాం.
5: సార్ నా సీరియల్ నెంబర్ 576 సార్. బిఎల్ఓ భరత్, భరత్ అనే ఉంది నేమ్.
2: ఫోన్ నెంబర్ కూడా పక్కనే ఉంటుంది, భరత్ పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి.
5: 8639 3269 3269 3269 6953.
2: ఓకే అండి. బిఎల్ఓ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంది? నెంబర్
5: పోలింగ్ స్టేషన్ నెంబర్
2: 136 136,
5: ఎంపీపీఎస్ నిజాంపేట్, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ.
2: కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ, నిజాంపేట. ఓకే, రాసుకున్నాండి, తెలియపరుస్తాం.
5: అంటే బేసికలీ ఏమవుతుందంటే సార్, మాకు నిజాంపేట్లో 5 different ఇంట్లో సేమ్ ఫ్యామిలీస్ ఉన్న 5 different బిఎల్ఓస్ ఉన్నారు సార్. ఇట్స్ బికమింగ్ వెరీ, అంటే వాళ్ళు ఎవరు కూడా మనంతట మననే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఫార్మ్స్. వాళ్ళు మేబీ, అంటే ఐ నో చాలా మంది ఉండడం వల్ల దే మే నాట్ కమ్, బట్ ఇప్పుడు కొంతమంది.
2: నో, ఐ విల్ టెల్ దెం, వి విల్ ఇష్యూ డైరెక్షన్స్ అకార్డింగ్లీ. ఓకే, థ్యాంక్ యూ.
5: యా యా సార్,
2: థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: సార్ నమస్తే, ఐమ్ కాలింగ్ ఫ్రమ్ మౌలాలి మేడం. ఇప్పుడు మా అమ్మాయిలు ఇక్కడ ఒకరేమో హైదరాబాద్ మణికొండకు షిఫ్ట్ అయిపోయారు, తర్వాత ఒకరు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు పెళ్లిళ్ళ తర్వాత. అయితే ఇప్పుడు వాట్ ఈస్ ది ప్రొసీజర్? ఇప్పుడైతే ఇమ్మీడియట్ గా నేను ఇక్కడనే అప్లై చేశాను ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసి, కాకపోతే ఇప్పుడు హౌ టు చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా?

0: షిఫ్టెడ్
1: ఆగస్ట్
0: నెలలో వాళ్ళు కొత్తగా ఓటు నమోదు కొత్తగా వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవచ్చు పేరు
1: అక్కడ ఎన్లిస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడైతే ఈ అప్లికేషన్ నేను వాపస్ తీసుకోనా?
0: వాపస్ తీసుకుంటే వాళ్ళ పేరు తీసేయడం జరుగుతుంది. ఓకే
1: సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు చంద్రశేఖర్ మేడం, నేను హైదరాబాద్ లోకల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది బిఎల్ఓ అనే వాళ్ళు ఫామ్ వాళ్ళు అందచేయాలా, లేదా ఓటర్ అనేవాడు వెళ్ళి వెతుక్కొని తెచ్చుకోవాలి మేడం?
0: మీరు బిఎల్ఓ వాళ్ళే ఇంటింటికి వచ్చి అందజేస్తారండి?
3: అందజేయట్లేదు సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే,
0: మీ పక్కన మీ బిఎల్ఓ నెంబర్ తెలుసా మీకు?
3: తెలుసండి, బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మరీ అడిగితే వాళ్ళు
0: బిఎల్ఓ నెంబర్ చెప్పండి.
3: చాలా రూడ్ కదా.
0: బిఎల్ఓ ఫోన్ నెంబర్
3: నెంబర్ వచ్చేసి 9100 8 2 8 2 4 6 4 6 8 0 8 0.
0: పేరు? అతని పేరు
3: గాలి సల్మాన్ వస్తుందండి. ఇందులో జూబ్లీ 61 తెలంగాణ.
0: సరేనండి, చెప్తానులేండి, మేము చెప్తాం.
3: సార్ చాలా రూడ్ బిహేవ్ చేస్తున్నారండి. మేము అడిగి మేము వెళ్ళి ఫోన్ నెంబర్ ఆన్లైన్ లో చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఎవరు తీసుకెళ్లారంటే, తీసుకెళ్ళినప్పుడు నేను వేరే చోట చూశాను ఫోన్ నెంబర్ విత్ నేమ్ రాసుకుంటున్నారు. మేము మీకు ఇచ్చామా లేదా అనేది ఫామ్.
0: సరే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో సార్, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ విధానం ఎలా జరుగుతుంది సార్? చాలా మంది ఇప్పుడు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా సార్, దీని ప్రొసీజర్ ఏంటి సార్?
0: ప్రతి ఒక్క బియోలోకి ఎన్యూమరేషన్ ఫార్మ్స్, వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కింద బియోలోకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలింగ్ స్టేషన్లో 1000 మంది ఓటర్స్ ఉంటే 1000 + 1000 2000 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బియోలో చేతిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరునికి 2 ఫారల్స్ ఇస్తారు వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం బిఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ అర్బన్ పాకెట్స్లో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ హౌసెస్ ఎక్కడున్నాయి వెతికి పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల కొద్ది ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అర్బన్ పాకెట్స్లో. రూరల్లో ఇబ్బంది అనేది లేదు.
2: ఓకే సార్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటో. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది.
1: నమస్తే
0: రామచంద్ర గారు, చెప్పండి.
1: మాది ఓటర్ లిస్ట్, మా కుటుంబం మా ఇంట్లో అందరి వచ్చినాయి సార్, నాది మాత్రం ఫారం రాలే. అయితే అద్వారా కేసిన లిస్ట్ ఓటర్ది, దాన్ని పెడితే కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటారు. అది కాదు, 2002 కావాలి, ఇది అర్థం అంటే
0: కాదు. మీకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వచ్చిందా లేదా? మీకు
1: ఫామ్ రాలేదు సార్. అసలే
0: ఫామ్ మీకు రాలేదు?
1: మా ఇంట్లో అందరికి వచ్చినాయి, ఇంటి పక్క వచ్చినాయి, అందరికి వచ్చినాయి.
0: మీకు 2024 ఓటు వేశారా మీరు?
1: 24 వేసాం. ఇప్పుడు
0: పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఓటు వేశారా?
1: వేసినాం సార్.
0: మీకు రాలేదంటే మీరు ఏమైనా షిఫ్ట్ అయి ఉంటారు, వేరే చోటకి ఏమైనా షిఫ్ట్ అయి ఉంటే మీకు ఫారం రాకపోయి ఉండొచ్చు.
1: లేదు, మాకు ఓన్ ఇల్లే, అందులోనే ఉన్నాం అందరం. అందరి వచ్చినాయి సార్, మా కొడుకులే కూడా.
0: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి.
1: పోలింగ్ స్టేషన్ అంటే మేము స్కూల్లో ఇస్తాము.
2: మీ ఊరి పేరు చెప్పండి.
1: కాశీబుగ్గ వరంగల్, నేను నరేంద్ర స్కూల్లో చేస్తాం, ఈస్ట్ మాది కాశీబుగ్గ.
0: కాశీబుగ్గ
1: కాశీబుగ్గ
0: వరంగల్. మీ ఇంట్లో వేరే వాళ్ళకి వచ్చాయి కాబట్టి అందులో చూడండి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏది, ఆ నెంబర్ చూసి చెప్పండి.
2: ఓకే అండి. మీరు లేకపోతే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950, దానికి కాల్ చేసి కూడా చెప్పొచ్చు అండి. 1950 ఎనీ వర్కింగ్ అవర్, మీరు పొద్దున్న 10 నుండి 5 వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేస్తే కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళకి చెప్పండి.
1: ఒక నిమిషం.
2: 1950.
1: ఓకే మేడం. హలో సార్, నమస్తే సార్.

0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఉపేంద్ర ఠాకూర్ మేడం, మహబూబ్ నగర్.
2: చెప్పండి ఠాకూర్ గారు.
1: సార్ నమస్తే.
2: చెప్పండి.
1: నేను 1961 లో పుట్టానండి. అయితే నాకు 2002లో ఓటర్ లిస్టులో లిస్టులో మొత్తం ఎక్కడ పేరు లేదు సార్. మా తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు. మా తల్లిదండ్రులు కూడా 2002 కంటే ముందే చనిపోయారు. ఇప్పుడు నేను సింగల్ సార్, ఎట్లా అప్లై చేయాలి సార్? అది అప్లై చేయడానికి రాదు అంటున్నా సార్, ఎట్లా అని.
2: లేదు, మీరు మీకు ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందా?
1: ఫామ్ వచ్చింది సార్.
2: ఫామ్ వచ్చినట్టయితే పైన రెండు మూడు పైన రెండు బాక్స్లు, కింద ఒక బాక్స్ ఉంటుంది. పైన రెండు బాక్స్లు ఖాళీ పెట్టి కింద బాక్స్లో పేరు, ఇప్పుడు ఓటర్ డీటెయిల్స్ మొత్తం నింపేసాయండి మీరు, చాలు, సరిపోతుంది. అదే తీసుకుంటారు, రెండు బాక్స్లు ఖాళీ పెట్టండి, కింద బాక్స్ లో మీకు ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ మొత్తం పెట్టేసి మీ సంతకం పెట్టి ఇచ్చేయచ్చండి మీరు. చెల్లుతుందండి. థ్యాంక్ యూ.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం మాది వరంగల్ కాశ్బుగ్గ మేడం.
0: ఓకే
3: మేడం, మేము కాశ్బుగ్గలో మాకు రెమ్యూనరేషన్ ఫామ్ రాలేదు మేడం.
0: ఓకే,
2: పోలింగ్ స్టేషన్ ఏదో మరి?
3: అయితే మాకు అయితే నేను
2: మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి కాశీబుగ్గలో.
3: పోలింగ్ స్టేషన్ నెంబర్ మీదే ఒక్క నిమిషం. అయితే నేను ఇక్కడ వేరే ఏరియా నుంచి వచ్చాను సార్, కొత్తవాడ అని ఇక్కడ అక్కడ నుండి వచ్చిన, అక్కడ కూడా వచ్చింది ఫామ్.
2: మీకు అక్కడ వచ్చిందా ఫామ్?
3: అక్కడ వచ్చింది, అయితే ఇక్కడ రాలేదు. నేను ఉండేది ఇక్కడ ప్రాపర్లీ, ఇక్కడ కాశీబుగ్గలో ఉంటాను.
2: సరే, మీకు అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదంటే మీరు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోలేదు, చేసుకోలేదు కాబట్టి అక్కడికే వస్తుంది.
3: అయితే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అక్కడ ఈ ఫామ్ నుంచి ఇచ్చేసాను సార్.
2: చాలు చాలు.
3: ఇచ్చేసిన తర్వాత నిన్న మా మిస్సెస్ దిగిన ఇక్కడ కాశీబుగ్గలో యూనిక్ పోతే ఇక్కడ నా రెమెండెన్స్ ఫండ్ ఫామ్ మళ్ళీ ఇక్కడ కూడా పడ్డది నాకు.
2: రెండు చోట్ల ఉందా మీకు?
3: రెండు చోట్ల వచ్చింది సార్ నాకు.
2: రెండు చోట్ల ఓటు పెట్టుకోకూడదు, ఒక చోట మాత్రమే నింపి ఇవ్వండి, రెండో చోట ఇవ్వకూడదు. ఇంతకుముందు ఇచ్చిన
3: ఇవ్వలేదు సార్. అయితే కాకపోతే ఇక్కడ కాశీబుగ్గకి షిఫ్ట్ కావాలి సార్. అది నేను ఇప్పుడు ఆటోనగర్ ఇచ్చాను సార్. నేను
2: ఇప్పుడు మీకు రెండు చోట్ల వచ్చాయంటున్నారు కదా, ఏదో ఒక్క చోట మాత్రమే నింపి ఇవ్వండి. ఓకే,
3: అదే ఇప్పుడైతే ఒక్క చోటే నింపించాను సార్. కాకపోతే ఇక్కడికి మారాలంటే ఎట్లా సార్?
2: ఇప్పుడు మార్చుకోవడానికి వీలు లేదు, తర్వాత మార్చుకోవచ్చు. ఆగస్ట్ నెలలో ఒక చోట నింపించారు కాబట్టి అది వదిలేయండి, ఇప్పుడు అది దాని వరకు ఉంటుంది. ఇప్పుడు మా ఇక్కడికి మార్చుకోవాలంటే ఆగస్ట్ నెలలో మళ్ళీ ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు, ఫామ్ 6, ఫామ్ 8, ఫామ్ 8. ఓకే
3: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, రవి అండి, వనస్థలిపురం నుంచి.
2: చెప్పండి రవి గారు.
4: గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ లో ఫిల్అప్ చేసామండి, 2026 ది ఎక్నాలజ్మెంట్ జనరేట్ అయ్యింది. అది బిఏలోకి ఇవ్వాలండి?
2: ఇంకేం లేదండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు తెలంగాణ ఎల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085223240853 2925059523. ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు. సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందలేదని చాలా మంది అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే ఏం చేయాలి సార్?
2: ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే ఇంకా వాళ్ళు వేరే చోట వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చి ఉండొచ్చు, అదొకటి ఉంటుంది రీజన్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఇప్పుడు ఓటరే కాకపోయి ఉండొచ్చు.
0: ఓకే,
2: ఈ రెండు మూడు కారణాల వల్ల వాళ్ళకు రాకపోవచ్చు. రాని పక్షంలో వాళ్ళు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో వాళ్ళు నింపి ఇవ్వచ్చు.
0: ఓకే, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో ఇవ్వడానికి లేదు ఎన్యూమరేషన్ ఫామ్? ఓకే సార్. హలో
5: హలో మేడం,
0: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: చెప్పండి చెప్పండి, వింటున్నాం చెప్పండి.
5: నమస్తే సార్.
2: నమస్తే
5: సార్. ఇప్పుడు హోమ్ ఓటింగ్ కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇంటికి తీసుకొస్తే బాగుంటుందా సార్?
2: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాదు, అది ఆన్లైన్ లో మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది.
5: హోమ్ ఓటింగ్ ఇంటికి తీసుకురావచ్చు కదా.
0: ఓటింగ్ గురించి నేను ఎస్ఐఆర్ గురించి ఎన్యూమరేషన్ ఫారం వచ్చిందా లేదా లేకపోతే అలా దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే దాని గురించి క్వశ్చన్ అడగండి.
5: అయ్యో అలా లేవండి.
0: ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయకలేకపోతే ఏం చేయాలి సార్? ఎవరైనా టైమ్లీ
2: ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఈ టైంలో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది 24 ఈ నెల లోపల. లేని పక్షంలో వాళ్ళకి ఇది డ్రాఫ్ట్ లిస్ట్ లైక్ రాదు వాళ్ళ పేరు.
0: ఓకే సార్. హలో
5: హలో సార్.
2: హలో చెప్పండి.
6: హలో నమస్కారం సార్.
0: నమస్తే. మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను సయ్యద్ రషీద్ సార్ మేడం.
0: ఓకే
6: సార్ నమస్తే సార్.
2: సయ్యద్ రషీద్ గారు చెప్పండి.
6: మక్తల్ నుంచి మాట్లాడుతున్నాను.
2: ఎక్కడి నుంచి?
6: మక్తల్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ సార్.
2: నారాయణపేట్. ఓకే
6: నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మక్తల్.
2: చెప్పండి
6: సార్. ఇది ఓటర్ లిస్ట్ లో జర డేటు ఎక్కడ తగ్గబడితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు, లేకపోతే నెక్స్ట్ వచ్చిన తర్వాత చేసుకోండి సార్?
2: ఈ నెల 24 లోపల ఇవ్వాల్సి వస్తుంది మీరు.
6: లేదు సార్ ఇప్పుడు డేటు కొద్దిగా ఎక్కువ తక్కువ పడింది అనుకోండి, ఒక 2 ఇయర్స్ అట్లా, కానీ సరి చేసుకోవడానికి ఇప్పుడే చేసుకోవాలి లేకపోతే ఎన్నిసారి చేసుకోవాలి సార్?
2: ఫామ్ మీ ప్రశ్న కరెక్ట్ గా చెప్పండి, ఏం కావాలి మీకు
6: సార్? ఇప్పుడు దానికి 2 ఇయర్స్ ముందుగా పడింది సార్ పాత ఎలక్షన్ కార్డు లో. నేను అదే లెక్కలో సబ్మిట్ చేయాలా లేకుంటే వచ్చిన తర్వాత మరి సరి చేసుకుని సబ్మిట్ చేయాలి సార్?
2: ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ లో డీటెయిల్స్ ఏమైనా అది ఇచ్చేయచ్చు మీరు. ఆ మార్పులు పేరు మార్చుకోవడానికి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి, వాటికి అన్నిటికీ ఫామ్ 8 కింద మీరు వచ్చే నెల ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చు అండి వాటికి.
3: అయితే ఇప్పుడు వలస వేయండి సింగపూర్ మా తమ్ముడు ఫారం వచ్చింది, ఇప్పుడు ఖాళీ ఫోటో పెట్టి దింపి
2: మీరు ఫిల్ చేసి ఇచ్చేయచ్చు. అతని ఫోటో మీరే పెట్టి, కొత్త ఫోటో అతని ఫోటో పెట్టి మీరు నింపి ఇచ్చేయచ్చు ఆయన తరఫున. ఓకే
3: అంతే కదా సార్? ఒకవేళ ఈ తారీఖు లోపల మిస్ అయిన వాళ్ళ విషయం లోపల ఎట్లుంటుంది సార్?
2: 24 లోపల ఫారం నింపి ఇవ్వాల్సి వస్తుంది. మిస్ అయిన వాళ్ళంటే ఇంకా ఆగస్ట్ నెలలో పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ అది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే థ్యాంక్ యూ.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: మూర్తి గారు చెప్పండి.
7: మా డాక్టర్ పేరు వచ్చింది, మా సన్నిధి లేదండి ఎన్యూమరేటెడ్ ఫారమ్స్ లో.
2: ఎక్కడండి ఇది ఏరియా?
7: సికింద్రాబాద్ కంటోన్మెంట్.
2: సికింద్రాబాద్ కంటోన్మెంట్. పోలింగ్ స్టేషన్ నంబరు?
7: పోలింగ్ స్టేషన్ నంబర్ 60 వైస్రాయ్ గార్డెన్ కార్ఖానా.
2: 60. ఓకే నోట్ చేసుకున్నాము. చెప్తామండి కన్సర్న్డ్ బిఎల్ఓకి చెప్తామండి. ఓకే
7: ఓకే
2: థ్యాంక్ యూ.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇప్పుడు 2002 ఓటర్ జాబితాలో పేరుందో లేదో తనిఖీ చేసుకోవాలని అంటున్నారు కదా, అసలు అది ఎలా తనిఖీ చేసుకోవాలి సార్? ఈ 2002 ఓటర్ జాబితాలో పేరుంది లేని అనేది తెలుసుకోవడం ఎలా సార్?
2: ఇప్పుడు మీకు కొన్ని డీటెయిల్స్ గుర్తుంటే ఈజీ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 10 2002 ఓటు వేశాము అన్న డీటెయిల్స్, అటు సింపుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే కూడా మీరు 2002 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈసీఐ నెట్ ఓపెన్ చేస్తే అందులో 2002 ఓటర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి తర్వాత మీ 2002 కొన్ని డీటెయిల్స్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది.
0: ఓకే సార్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: మేడం నా పేరు ఆనంద్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
2: హైదరాబాద్లో ఎక్కడ ఆనంద్ గారు?
8: సార్ దమ్మాయిగూడ సార్.
2: దమ్మాయిగూడ చెప్పండి.
8: ఏం లేదు సార్, మనకు డబుల్ ఓటు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు డిటెక్ట్ చేసే సెన్సార్స్ కానీ ఇంకేం మనకు డెవలప్ కాలేదా సార్?
2: అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది.
8: అంటే మనకు ఇంతమంది అంటే ఎక్కడెక్కడ ఉన్నారు ప్రజలంతా?

0: వీళ్ళు మళ్ళీ అందరిని మనం గ్యాదర్ చేసి చేసే పనులు మనకు ఆటోమేటిక్ డిటెక్ట్ చేసే ఉంటే మనకు ఇంకా యూజ్ అవుతుంది సార్.
1: అది వేరే పద్ధతి అండి, డెమోగ్రాఫికలీ సిమిలారిటీస్ అనే పద్ధతి ద్వారా డిటెక్ట్ చేసి పేర్లు రెండు చోట్ల ఉంటే ఒక చోట తీసేయాలని చెప్పేసి ఆఫీసర్స్ అందరూ పనిచేస్తారు. దాని మీద రెండు చోట్ల ఓటు ఉండడం అనేది చాలా నేరము, చట్టవిరుద్ధం కాబట్టి రెండు చోట్ల ఓటు పెట్టుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, హలో
3: మేడం,
2: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: వరంగల్, నియర్ వరంగల్, మామనూరు.
1: కిషన్ చెప్పండి.
3: సార్ నమస్కారం. సార్
1: నమస్తే, చెప్పండి కిషన్ గారు.
3: సార్ మా ఇంట్లో రెండు రాలేదు సార్, మా ఆవిడ రాలే, ఇంకో బిడ్డది రాలేదు సార్. చాలా సార్లు వెతుకున్నాం సార్, అంగన్వాడీ సెంటర్ పోయి వెతికినాం సార్, వెతికితే అది లేవు అంటాం సార్. అవి
1: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. పోలింగ్ స్టేషన్ నెంబర్ వర్ధన్నపేట 165. సరే అండి, ఆ బిఎల్ లో కన్సర్న్ చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ.
3: అయితే నెంబర్ రాదు, అది పాతది, మన ఓటర్ ఐడి కార్డు తెమ్మంటే మా ఆవిడ తీసుకొని రాసుకున్నారు సార్. 20 ఫామ్ వస్తా అన్నారు. మా బిడ్డకు అది ఓటర్ ఐడి కార్డు లేదు.
1: మీ బిడ్డకు ఓటర్ ఐడి కార్డు లేదంటే ఫామ్ 6 ఆగస్ట్ నెలలో ఫామ్ 6 అనేది నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే,
3: ఇప్పుడు ఏమైనా వస్తా సార్? 20 వాళ్ళు రాసుకున్నారు.
1: ఎనిమరేషన్ ఫాము మీ బిడ్డకు రాదు కాబట్టి ఫామ్ 6 అనేది బిఎల్ఓ దగ్గర తీసుకొని ఆగస్ట్ నెలలో నింపి ఇవ్వండి మీరు.
3: మా ఆవిడ వస్తా సార్? 20 వస్తా అన్నారు. వస్తుందా?
1: వస్తుంది, లేకపోతే ఫోన్ చేసి అడగండి, తెప్పించుకోండి ఇప్పుడే.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
1: చెప్పండి సతీష్ గారు.
3: సార్ నమస్తే సార్. అయితే ఇప్పుడు ఇది మనకు 24 వరకే లాస్ట్ డేట్ సార్?
1: 24 వరకే లాస్ట్ డేట్ ఎనిమరేషన్ ఫామ్. మీరు
3: మా కాడ వీళ్ళు ఇయ్యారుతోనే లాస్ట్ డేట్ అని మొత్తం ఊరు సాటిని తెప్పించేసి
1: తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. మీరు కూడా 24 వరకు వెయిట్ చేయకూడదు, 20 లోపల ఇచ్చేసాయండి మీరు ఫిల్ చేసి.
3: ఇప్పుడు కొంతమంది మనకు 2002 ఓటు హక్కు లేని పరిస్థితి ఎట్లా సార్? వాళ్ళది వాళ్ళు 2002 లేనప్పుడు వాళ్ళు ఎలా చేయటం, దానికి కొద్ది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు.
1: 2002 మీకు ఓటు లేకపోతే మీ తల్లిదండ్రులకు ఓటు ఉంటే వాళ్ళ పేరు డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ తెలియకపోతే ఎవరిది లేకపోయినా మీరు మీ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది.
3: ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ రానున్న పరిస్థితి ఏంటి సార్?
1: ఎస్ఐఆర్ ఫామ్ రాని వాళ్ళంటే వాళ్ళు కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవాల్సి వస్తుంది, ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో.
3: ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ సెగ్మెంట్ వాళ్ళు ఎలక్షన్ రాలేదు, కొంతమంది పేర్లు కూడా లేవు, పవన్ నిన్న వచ్చి వాళ్ళు సిస్టమ్లో కానీ అవన్నీ ఎత్తుకుని ఇబ్బంది పడుతున్నారు.
1: అదే ఫామ్ రాని వాళ్ళు ఆగస్ట్ నెలలో ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు లక్ష్మణ్ కుమార్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి లక్ష్మణ్ కుమార్ గారు.
4: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: మార్నింగ్
4: సార్. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ లో చేసుకోవచ్చా, డెఫినెట్లీ ఆఫ్లైన్ కి వెళ్ళాలా సార్? ఇది
1: లేదు, ఆన్లైన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈసెట్,
4: ఓకే,
1: ఎనిమరేషన్ ఫామ్ ఈసెట్ నెట్ లో voters.eci.gov.in అందులో ఎనిమరేషన్ ఇది ఫామ్ ఉంటది. ఆన్లైన్ ఆన్లైన్ ఫిల్ చేసి ఇచ్చినా సరిపోద్దండి.
4: ఓకే సార్. ఇది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఇంకొచ్చింది, ఇంక ఇద్దరికి రాలేదు సార్, మదర్ కి రాలేదు, ఇంకా మా బ్రదర్ కి రాలేదు. అవి ఓన్లీ ఆన్లైన్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు అంటారు, అంతేనా?
1: ప్రాబ్లం ఏం లేదండి, ఆన్లైన్ చేయొచ్చు.
4: ఓకే సార్. అది ఆధార్ కార్డా లేకపోతే పాతవి 2D కూడా అవైలబుల్ గా లేదు మరి, దాని పరిస్థితి ఎట్లా సార్?
1: ఈసీఐ నెట్ అనే దాంట్లోకి వెళ్తే 2002 పాత దానిలో ఉంటది, ఆ 2002 కొట్టి మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చండి.
4: చెక్ చేశాను సార్ నేను, యాక్చువల్లీ హైదరాబాద్ కోర్ లో ఉండాలి, హైదరాబాద్ లో. ఇప్పుడు మేము ఇక్కడ గవర్నర్ కి షిఫ్ట్ అయ్యాం అనమాట. సో ఇప్పుడు ఆ కస్టమర్ డీటెయిల్స్ పెట్టవచ్చా?
1: లేదు, ముందు 2002 ఎక్కడ ఉన్నారు ఆ డీటెయిల్స్ పెట్టవలసి వస్తుంది మీరు.
4: ఓకే ఓకే
1: ఓకే థ్యాంక్ యూ.
2: హలో.
5: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను వరంగల్ ఎంఎస్ నగర్ నుంచి వెళ్ళి, నా పేరు సమ్మయ్య, ఎన్ఎం సమ్మయ్య.
1: చెప్పండి సమ్మయ్య గారు.
5: సార్ నమస్తే. సార్
1: నమస్తే, చెప్పండి.
5: సార్, ఇది నేను అవి ఫార్మ్స్ మూడు కాలమ్స్ ఉంటాయి కదా, మూడింటిని నింపిన సార్.
1: మూడు 2002లో మీకు ఓటు ఉన్నదా?
5: ఉన్నది సార్.
1: ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అది నింపాలి, తర్వాత కింద నింపాలి. రైట్ సైడ్ ఉన్నది నింపకూడదు.
5: అట్లా నింపినా అయితే నాకు ఓటు హక్కు మరి ఉంటుందా పోతుందా, నాకు అదే డౌట్ ఉంది సార్.
1: నింపి ఇచ్చేసారా మీరు ఆల్రెడీ?
5: ఇచ్చేసినాం సార్.
1: సరే, పర్వాలేదులేండి, పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. మీ హోటల్
5: మీరు ఒకటే నింపు అని చెప్తాను కదా.
1: సరే, మూడు నింపారు, మాకు కావాల్సింది చూసుకుంటాం, సరిపోతుందండి. ఓకే థ్యాంక్ యూ.
2: హలో.
6: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు ఠాకూర్ విజయ్ సింగ్ అండి.
2: ఓకే,
1: చెప్పండి విజయ్ సింగ్.
6: అబ్దుల్లాపూర్ మన ఇక్కడ మజిద్పూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్.
1: మజిద్పూర్ ఎక్కడ?
6: మజిద్పూర్ మన ఇది విలేజ్ సార్, మజిద్పూర్ మన గ్రామ పంచాయత్.
1: ఎక్కడ డిస్ట్రిక్ట్? ఏది
6: డిస్ట్రిక్ట్? రంగారెడ్డి సార్.
1: ఓకే చెప్పండి.
6: అయితే ఇప్పుడు మొన్న బిఏలో వచ్చింది మా ఇంటికి, బిఏలో వచ్చి అది రిమ్యునరేషన్ గురించి చెప్పింది. అయితే మీ పేరు 2002లో ఉన్న లిస్ట్ తీసుకురండి నా దగ్గర. అయితే మీది ఓటర్లో ఇక్కడ లిస్ట్ పేర్లు వేస్తా అని చెప్తుంది, అది లేకపోతే నేను తీసేస్తా, డిలీట్ చేస్తా అని చెప్తుంది.
1: అట్లా కాదు, 2002లో ఓటు వేశారా మీరు?
6: అది డీటెయిల్స్ వస్తలేదు సార్, అంటే యాక్చువల్లీ గుర్తులేదు.
1: మీ తల్లిదండ్రులది ఎవరిది లేదు?
6: ఫాదర్ది కూడా లేదు సార్, అంటే ఇప్పుడు ఉప్పల్లోనే ఉంది మాది. నేను రీసెంట్ గా చేంజ్ చేయించిన ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను, మా ఫాదర్ మాత్రం అక్కడే ఉంది.
1: మీ ఫాదర్ 2002లో ఓటర్ కదా?
6: ఉండొచ్చు సార్.
1: ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు నింపి ఇవ్వచ్చు.
6: ఒకవేళ అలా లేకపోతే సార్, అంటే దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్ ఏమైనా ఉందా?
1: లేదు, 2002లో మీ తల్లిదండ్రులది డీటెయిల్స్ మీకు తెలియవు, మీ డీటెయిల్స్ కూడా తెలియవు కాబట్టి పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ నింపి సంతకం పెట్టి ఇచ్చేయచ్చు కూడా. మీరు
6: చేసుకోవచ్చు సార్? అట్లా
1: నింపి ఇవ్వచ్చు.
6: మరి ఈ బియ్యంలో ఒప్పుకుంటలేదు సార్, ఇక్కడ మజిద్పూర్ బియ్యంలో
1: నింపి ఇవ్వచ్చు. మీకు నోటీస్ అనేది వస్తుంది ఆగస్ట్లో, అప్పుడు చూడవచ్చు అది.
6: ఓకే
1: ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మాది చౌటుప్పల్ అండి, యాదాద్రి జిల్లా.
1: చెప్పండి
7: మేడం. ఇప్పుడు 2002లో ఇప్పుడు డీటెయిల్స్ అడిగారు కదా దానికి ఫామ్ లో, అందులో ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ అని అడిగారు. అయితే అక్కడ ఇప్పుడు నాది ఆల్రెడీ 2002 ఐడి హెచ్విఆర్ 22254654 అని ఉంది.
1: అదే రాయండి. అయితే
7: అందులో మళ్ళీ నెట్ లో చూస్తేనే ఏపీ 41292 అప్పుడు 00000 అని 70 ఉన్నాయి, మరి ఏది రాయాలని కన్ఫ్యూజ్ ఉంది. అది
1: అప్పుడు నెట్లో ఏ డీటెయిల్స్ ఉంటే అవే రాయండి మీరు. ఓకే,
7: ఏపీ 41 అంటే ఇదే డీటెయిల్స్ మా ఫ్యామిలీ మొత్తానికి ఇదే నెంబర్ ఉంది, సేమ్ 70 ఉన్నాయి లాస్ట్ కి.
1: అదే రాయండి, అదే రాయండి. 2002లో అట్లానే ఉన్నది, 70 ఉండడం అనేది ఉంది, ఆ విధంగానే రాయండి. ఓకే,
7: అయితే కార్డు మీద హెచ్విఆర్ ఉంది, అదేం అవసరం లేదు సార్. మరి ఓటర్ ఐడి కార్డు ఉంది ఆల్రెడీ నాకు అప్పటిది.
8: అది ప్రస్తుతం అండి, మీరు 2002లో ఏది ఉంటే అది 2002 వివరాలు అది రాయండి. ప్రస్తుత వివరాలు కింద దాంట్లో అది రాయండి. కొత్తది తండ్రి పేరు, తల్లి పేరు, మీ నెంబర్ అక్కడ రాయాలంతే. మీ అసలు మీరు మీది రాయడానికి ఏమి ఉండదు, మీ తండ్రి తల్లి భార్యది మాత్రమే ఉంటుంది. మీది ఆల్రెడీ పైన ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి 2002 డబ్బాలో 2002 రాయండి.
7: హలో,
9: నమస్కారం అండి.
2: మీ పేరండి, ఎక్కడి నుంచి?
9: నా పేరు రామకృష్ణ పరమహంస అండి, స్నేహపూర్ కాలనీ. నేను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని అండి. సార్తో మాట్లాడుతాను అండి, డౌట్ ఉన్నాయి.
1: చెప్పండి
9: సార్. నమస్కారం అండి. ఇది మన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. నేను 40 ఏళ్ళ మీద ఓటు వేస్తున్నానండి. లాస్ట్ టైం ఏమో డిలెక్ట్ చేస్తే, అప్లై చేస్తే కొత్త కార్డు వచ్చింది, డిజిటల్ కార్డు. ఇప్పుడు బిఎల్ఓ గారు ఫార్మ్స్ ఇచ్చారు, ఇందులో 2000 ఎస్ఏఆర్ అంటే ప్రీవియస్ వివరాలు రాయమన్నారు, లేదంటే బంధువుల దగ్గర రాయమంటున్నారు.
1: 2002లో మీ ఓటు ఉంది కదా మీకు అప్పుడు?
9: ఉంది, కానీ అప్పుడు 49 ఎల్బీనగర్ నియోజకవర్గం అండి, తర్వాత మేడ్చల్ కింద మారింది.
1: సరే, ఎక్కడున్నా ఆ పాత డీటెయిల్స్ 2002లో ఏ డీటెయిల్స్ ఉంటే అవి రాస్తే సరిపోద్ది.
9: డీటెయిల్స్ అంటే మనకి ఓటర్ ఐడి కార్డు 2008 నుండి ఫస్ట్ టైం ఇచ్చారు సార్ మనకి. అంత ముందర ఓటర్ లిస్ట్ లో చూసుకుని ఓటేసేవాళ్ళం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దామని చూస్తే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తాను 2002లో. పోయి మా ఫాదర్ది రాద్దామంటే ఆయన 45 అయింది పోయి. ఇప్పుడు వాళ్ళిద్దరు డీటెయిల్స్ పై రెండు కాలమ్స్
1: 2002 డీటెయిల్స్ మీది లేకపోతే మీ ఫాదర్ మదర్ది కూడా డీటెయిల్స్ మీరు రాసేయచ్చు.
9: అంటే వాళ్ళు కంబైన్ స్టేట్ లో ఫాదర్ నా 45 అయింది సార్, పోయి 82 పోయారు. ఆయన ఎక్కడ నియోజకవర్గం, ఆ ఓటు ఓటు నెంబర్ మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టం కదా.
1: 2082 చనిపోయారు కాబట్టి ఇంకా డీటెయిల్స్ 2002 ఆయన ఉండదు.
9: ఉండదు,
1: మీది ఉంది కదా డీటెయిల్స్.
9: అంటే నాది డీటెయిల్స్ మనకి కార్డే 2008 వచ్చింది. మనం
1: కార్డ్ మర్చిపోండి, కార్డు 2002 ఇవ్వలేదు. అయితే డీటెయిల్స్ అనేది 2002 ఉంటాయి.
9: 2002 అంటే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో 49 ఎల్బీనగర్ నుంచి మారింది సార్ మేడ్చల్ మల్కాజ్గిరి కింద. ఇప్పుడు కొత్త కాన్స్టిట్యున్సీ కింద చేంజ్ అయింది.
1: ఇప్పుడు మారింది, అప్పుడు పాతది మేడ్చల్ కాబట్టి. 2002 ఈసీఐ నెట్
9: దొరకకపోతే దొరికితే రాస్తాను.
2: రామకృష్ణ గారు, ఈసీఐ నెట్ లో అది
9: చూసానండి, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది.
1: అట్లయితే మీరు పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ లో నింపించేసారు.
9: నాది నా వైఫ్ ది డీటెయిల్స్ రాసి ఫోటో అతికించి ఎస్ఎస్సీ రేషన్ కార్డు ఆధార్ పెట్టి ఇచ్చేస్తే సరిపడుతుందండి, ఓటు ఉంటుందా?
1: సరే, ఇప్పుడేం మీరు డాక్యుమెంట్స్ ఏమి పెట్టక్కర్లేదు, తర్వాత అడుగుతారు.
9: అంటే బిఎల్ అడిగారండి ఎస్ఎస్సీది రేషన్
1: కార్డు? సరే అది అడిగి నేను అటాచ్ చేసి ఇచ్చినా పర్వాలేదు. ఓకే.
2: హలో.
10: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: నమస్తే మేడం, నా పేరు శ్రీధర్లాల్.
1: మీ పేరు?
10: హలో, శ్రీధర్లాల్.
1: శ్రీధర్లాల్ చెప్పండి
10: సార్. ఇప్పుడు ఈ మన ఇమిగ్రేషన్ కార్డు ఇస్తున్నారు కదా సార్, దాంట్లో డ్రైవర్లు కానీ ఏమన్నా గుర్తింపు కార్డు రానా సార్?
1: గుర్తింపు కార్డు ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఖాళీ ఎన్యుమరేషన్ ఫామ్ మీకు ఏది ఇచ్చారో అది నింపించేస్తే సరిపోదండి. సరే, థ్యాంక్ యూ.
2: హలో, మీరు వింటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సమగ్ర గురించి, ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి నేరుగా మాట్లాడచ్చు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
11: నా పేరు శ్రీనివాస్ అండి, ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
8: శ్రీనివాస్ గారు చెప్పండి
11: సార్. ఇప్పుడు మాకు అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో ఉందండి.
8: ఓకే,
11: ఎల్బీ నగర్ కి షిఫ్ట్ అయ్యాము.
8: ఓకే,
11: ఇప్పుడు షిఫ్ట్ చేయించుకొని ఓటు హక్కు మార్చుకున్న తర్వాత ఎస్ఐఆర్ లో లింక్ చేయాలా లేకపోతే ఇప్పుడే లింక్ చేయొచ్చా అని?
8: ఇప్పుడు మీకు ఎక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందో అక్కడ తీసుకొని సబ్మిట్ చేయండి. మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది. 31 జులై తర్వాత మీరు ఫామ్ 8 ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
11: ముందైతే కార్డ్ అంటే చేయమంటారు అంతే కదా?
8: అంతే అంతే.
2: హలో
12: మేడం, చెప్పండి మేడం. సార్ కి
2: ఇస్తారా? చెప్పండి
12: సార్. నేను లంగరాజు ఉంటాను సార్, కనకభూషణ్ నా పేరు.
8: చెప్పండి కనకభూషణ్ గారు.
12: నాకు ఓటర్ ఐడి అన్ని నింపించాను.
8: ఓకే,
12: అడ్రస్ ఏమో 112 ఉంది మాకు.
8: ఓకే,
12: 122 వచ్చింది సార్.
8: ఏది 122 వచ్చింది? ఇంటి పేరా, ఇంటి నెంబరా? అది 31 జులై తర్వాత ఫామ్ 8 ద్వారా ఇంటి నెంబర్ సరి చేయించుకుంటే సరిపోద్దండి. ఫామ్ 8 నింపి సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ఇస్తే సరిపోతుందండి. ఇస్తుంది,
12: సరిపోతుంది.
8: అంతే అంతే.
2: హలో
12: హలో,
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
13: నా పేరు వేణుమాధవ్ అండి, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా దగ్గర బిఎల్ఓ రాలేదు, కానీ ఆన్లైన్ లో నేను కంప్లీట్ చేశాను.
1: ఓకే, వేణుమాధవ్ గారు ఆన్లైన్ సబ్మిట్ చేశారు కాబట్టి సరిపోద్ది, ఫిజికల్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
14: అశోసం అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు బిఎల్ఓ గారు వచ్చేటువంటి ఫార్మ్స్ ఇవ్వలేదండి, లిస్ట్ లో పేరు లేదండి.
1: మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ లో.
14: నేను పీర్జాది కూడా అండి, ఉప్పల్ పీర్జాది కూడా.
1: ఉప్పల్ పీర్జాది కూడా పోలింగ్.
15: మీకు ఓటర్ లిస్ట్ లోనే పేరు లేదు కాబట్టి మీకు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇవ్వ

0: ఉండదండి. మీరు ఆగస్ట్ 1st నుంచి ఫామ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. కొత్త అక్టోబర్ లో పబ్లిష్ చేసిన లిస్ట్ లో మీ పేరు వస్తుంది.
1: ఆన్లైన్ అప్లై చేయండి,
0: ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చండి.
1: ఓకే, థాంక్యూ.
0: థాంక్యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
3: మాట్లాడుతున్నారు? హలో, ఊర్లో ఓటుండేది, దాన్ని ఊర్లో తెలియక ఎవరు
2: సార్? ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చూసుకుంటే, నగరాల్లో చూసుకుంటే, చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేసే సిచ్యువేషన్, ఇంట్లో వర్కింగ్ డేస్లో బిఎల్ఓస్ విజిట్ చేస్తారు, నా వర్కింగ్ డేస్లో వీళ్ళ ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో బిఎల్ఓ విజిట్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఏం చేయాలి సార్?
4: ఎవరు లేకపోవడం, కొద్దిగా సమయం తీసుకొని హాఫ్ డే అయినా ఇంట్లో ఉండి ఎనిమరేషన్ ఫార్మ్స్ తీసుకొని సాటర్డే సండేలో ఫిల్ చేసి పట్టు.
2: సాటర్డే సండేలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు,
4: అందుబాటులో ఉంటారు, ప్రతిరోజు ఉంటారు. మీరు సాటర్డే
2: సండే లీజర్
4: ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ ఆ రోజు ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఎల్బీనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, వనస్థలిపురం. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఓటర్ ఫార్మ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఊర్లో ఇచ్చారు, రెండు దగ్గరలో వచ్చాయి.
4: మీరు ఒక చోట పెట్టుకోండి, ఎక్కడైనా ఒక చోట ఎనిమరేషన్ ఫార్మ్ నింపి ఇవ్వాల్సి వస్తాయి, రెండు చోట్ల ఇవ్వకూడదు.
3: సరే, ఓకే సార్, నేను రెండు చోట్ల కాదు, నాది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో నింపించాను, నాకు మెయిన్ ఓట్ కావాల్సింది నాకు ఊర్లో కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ నేను అక్కడికి షిఫ్ట్ కావాలి అంటే ఏంటి?
4: అక్కడికి షిఫ్ట్ కావాలంటే ఫార్మ్ 8 తర్వాత ఆగస్ట్ నెలలో పెట్టుకోండి మీరు. ఓకే
3: ఓకే, మళ్ళీ దానికి ఏమన్నా వెరిఫికేషన్స్ అవి ఎలాంటి ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుందా, లెంగ్త్ ప్రొసీజర్ ఉంటుందా, షార్ట్ కట్ ఉంటుంది?
4: సింపుల్ ప్రొసీజరే, ఫార్మ్ 8 ఆగస్ట్ నెలలో నింపి ఇచ్చేయచ్చు మీరు.
3: ఎక్కడ ఇవ్వాలి సార్, హైదరాబాద్ లో ఇవ్వాలా?
4: అక్కడ అక్కడ ఎక్కడ ఓటు కావాలనుకుంటున్నా అక్కడ నింపించేసాయండి.
3: అక్కడ ఎవరికి ఇవ్వాలి, తహసీల్దార్, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలి?
4: అక్కడ తహసీల్దార్కి ఇవ్వచ్చు, తహసీల్దార్కి ఇచ్చేయచ్చు.
2: ఓకే. హలో,
5: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: రాజ్కుమార్ మేడం, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇది నాకు ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు 2002 లిస్ట్ అయింది సార్, మనకు ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్నే మనం మ్యాచ్ చేసుకుని ఓటర్ ఐడి జనరేట్ చేసుకోవచ్చు సార్?
4: కాదండి, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం 2002 యొక్క డీటెయిల్స్ మీరు ఎనిమరేషన్ ఫామ్ లో నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఆధార్ పక్కన పెట్టండి
5: మనకు సార్,
4: ఆధార్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎనిమరేషన్ ఫామ్ 2002 మీరు చెప్పి పూర్తి చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో,
6: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను చిలుక నారాయణ, రిటైర్డ్ ఎంప్లాయీస్ మేడం. ఇక్కడ మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ గా ఇది ఒక మా ఆఫీస్ లో రూమ్ లా ఇది వేరే వాళ్ళకు నింపాల్సి అందుకు మేము ఇక్కడికి వస్తున్నాం, సెంటర్ ఒకటి ఓపెన్ చేసినాము.
2: గ్రేట్ అండి.
6: అయితే ఒక క్యాండిడేట్ వచ్చిండు, ఆయన పిఎస్ నంబర్ 180 నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
4: చెప్పండి.
6: 180 సీరియల్ నంబర్, 2002 లో అది సీరియల్ నంబర్ వచ్చేసి 392. చిన్న సాయిలు ఒరుసు, సన్నపు గంగారం ఒరుసు. అయితే అది ఓటర్ ఐడి కార్డు కొడితే సిసిటీ 186-78-94 కొడితే అది నాట్ ఫౌండ్ వస్తుంది సార్, రిజల్ట్ నాట్ ఫౌండ్ అని.
0: కాదు, మీకు ఎప్పటి డీటెయిల్స్ మీరు చెప్పేది
6: సార్? 2002
0: ఈ సీసీటీవీ లేదండి, AP-11, AP-12, AP-23 అట్లా ఉంటుందండి అప్పటి ఓటర్ ఐడి. మీరు మీరు దాంట్లో ఏదుంటది రాయండి, 2002 ఓటర్ ఐడి అప్పుడు ఉంటే రాయండి, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి
6: ఫార్మ్స్ ఇవ్వలేదు, ఫార్మ్స్ ఇవ్వలేదు, బిఎల్ఓ ఫార్మ్ లు లేవని చెప్తున్నారు ఫార్మ్స్. అక్కడ ఆఫీస్ వాళ్ళ, తహసీల్ ఆఫీస్ వాళ్ళకు కూడా జనరేషన్ చెప్పిన ఆయన.
0: మీరు పని చేయండి, ఆయనకు దగ్గర ప్రస్తుతం ఉన్న కార్డుతోని ఎక్కడ ఉందో చూడండి, ఆ బిఎల్ఓతో మాట్లాడితే మీకు తెచ్చిస్తారు. ఒకవేళ ఆయన ఓటు ఆల్రెడీ తొలగించబడి ఉండి ఉంటే ఇవ్వడానికి వీలు కాదండి.
6: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: కరీంనగర్ జిల్లా నుండి, జమ్మికుంట మండలం నుండి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి.
7: నాది కంప్యూటర్ లో వస్తలేదంట మేడం. ఎట్లా
4: కంప్యూటర్ లో వస్తలేదంటే, ఎనిమరేషన్ ఫామ్ వచ్చిందా మీకు?
7: వచ్చింది సార్.
4: ఎనిమరేషన్ ఫామ్ నింపి ఇచ్చేసాను. మీరు
7: నింపిన

0: నేను కొంచెం బ్లైండ్ అండి, టోటలీ బ్లైండ్.
1: మీరు ఫామ్ నింపి బిఎల్ఓకి ఇచ్చారండి?
0: ఇచ్చాం.
1: ఇస్తే ఆమె ఆన్లైన్ చేస్తుంది. మీరు ఇచ్చారు, మీ దగ్గర రసీదు పెట్టుకున్నాం, ఇచ్చింది. అదేమన్నా ఉంటే ఆమె మాతో మాట్లాడమని చెప్పండి. ఇక్కడ ఆఫీస్ లో మాకు మాట్లాడితే మేము దాన్ని సరి చేసి మీద వచ్చేసరికి చూసుకుంటాం.
0: నేను బ్లైండ్ సార్.
2: మీకేమన్నా క్లారిటీ రాకపోతే 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందండి, 1950, ఆ నంబర్ కి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తారండి. హలో.
3: హలో అమ్మా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామచంద్ర గారు, హైదరాబాద్.
4: హైదరాబాద్ లో ఎక్కడము
3: సార్? మధురానగర్.
1: చెప్పండి. మీరు ఆ రెండు డబ్బాలో ఫస్ట్ డబ్బా నింపాలి, కింద ఉన్నటువంటి మూడో డబ్బా నింపాలి. 2002లో మీ డీటెయిల్, ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ డీటెయిల్స్ లేకపోతే వాళ్ళ తండ్రి లేదా తల్లి వాళ్ళై ఉంటే సెకండ్ డబ్బాలో నింపాలి, తర్వాత కింద థర్డ్ డబ్బాలో ప్రజెంట్ వివరాలు నింపాలి. ఒకవేళ రెండు కూడా మీవి లేవు, మీ యొక్క బంధువులవి కూడా దొరకనట్లయితే పైన డబ్బాలు ఖాళీ పెట్టండి, థర్డ్ ఒకటి నింపేసి ఇచ్చేయండి.
3: తర్వాత సెకండ్ పాయింట్ ఏమండి, ఇప్పుడు రోహింగ్యాస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా. హలో.
1: అది ఆల్రెడీ ఫార్మ్స్ తీసుకొని తర్వాత ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రకారం నడుస్తాయండి అవి.
3: అంటే వాళ్ళకి ఫార్మ్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు సార్? ఫార్మ్స్ ఇవ్వడు వాళ్ళకి, మన దేశస్తులు కాదు కదా.
1: దేశస్తులు కాదనేది తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసినాక తెలుస్తుందండి అది.
2: హలో, నమస్తే అండి.
5: మేడం నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు అరుణ కుమారి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
4: హైదరాబాద్ లో ఎక్కడ?
5: హైదరాబాద్ లో బాలనగర్ అని చేస్తున్నాను సార్.
4: బాలనగర్, చెప్పండి.
5: సార్ మాకు ఒక రెండు మూడు డౌట్స్ ఉన్నాయి సార్. అది ఒకటి, ఫస్ట్ నా పేరు మీద రెండు ఎపిక్స్ ఉన్నాయి సార్.
4: రెండు చోట్ల ఓటు ఉన్నట్టుంది మీకు?
5: అవును సార్, అంటే ఒకటే ప్లేస్ లో సార్. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నాను నేను ఓటర్ ఐడి, కానీ రెండు సార్లు ఒక కార్డు సేమ్ ఫోటోతో సేమ్ పేరుతో రెండు కార్డులు ఉన్నాయి సార్.
4: ఒకే చోట
5: పెట్టుకోవాలనే కన్ఫ్యూజన్ లో నేను ఉన్నప్పుడు నాకు ఇది ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు కదా సార్, దాంట్లో ఉన్న నంబర్ కి చూసుకొని ఆ నంబర్ ఉన్నది నేను ఓకే
4: చేసుకున్నాను సార్. పాత మర్చిపోండి, ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కాబట్టి దీని ప్రకారం మీకు కొత్తగా ఓటు వస్తుంది.
2: హలో.
6: హలో మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు సురేష్ అండి. మేడం ఇది మాది ఫాదర్ ది 2002 లో లేదు మేడం, అయితే మా గ్రాండ్ మదర్ అయితే ఊర్లో దొరికింది అనమాట. అయితే ఆ ఫామ్ లో ఫిల్అప్ చేసి ఇచ్చాను, అయితే ఆమె ఇప్పుడు లేట్ అనమాట, లేదనమాట. అదే ఫామ్ కింద మేము సేమ్ డీటెయిల్స్ నాకు పెట్టాను థర్డ్ కింద దాంట్లో, అయితే నడుస్తుందా మేడం అది?
1: సరిపోతుందండి. మీ బంధువులు మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ తర్వాత కింద మీద ఇచ్చారు కాబట్టి నో ఇష్యూ అండి, ఇబ్బంది ఏం లేదు.
6: అయితే నా బాబుది కూడా నా గ్రేట్ గ్రాండ్ మదర్ అదే రాశాను అనమాట, అది చెల్లుతుందా?
1: చెల్లుతుందండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: హలో అక్క, బబ్లు.
2: చెప్పండి బబ్లు గారు.
7: కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి? పైన పైన టూ కాలమ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్, కింద కాలమ్స్ నేను ఫిల్ చేసేసాను అయితే అండి, మరి పైన టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి నాకు అది తెలియట్లేదు, అది
1: చెప్పాలి. ఇప్పుడు మీ వయసు ఎంత?
7: 35.
1: ఫస్ట్ కాలంలో మీది ఉండదు, సెకండ్ కాలంలో మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ కనుక 2002 వివరాలు ఉంటే ఆ వివరాలు సెకండ్ బాక్స్ లో నింపండి, లేకపోతే ఎంటీ పెట్టి ఇచ్చేయండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: రాఘవరెడ్డి అమ్మా.
4: చెప్పండి.
3: హైదరాబాద్ నుంచి అదే సీఈ గారితో మాట్లాడాలి.
4: చెప్పండి చెప్పండి, వింటున్నాం, చెప్పండి.
3: హలో సార్.
4: హలో చెప్పండి రాఘవ.
3: ఇందో కాలర్ రామచంద్ర రెడ్డి గారు క్యూఆర్ కోడ్ నుంచి అడిగారు, మీరేం దాని గురించి వివరంగా చెప్పలేదు సార్? క్యూఆర్ కోడ్ ఎస్ఆర్ ఎనిమిషన్ ఫామ్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాని పర్పస్ ఏంటి?
1: క్యూఆర్ కోడ్ లో
3: తెలుపుతారా?
4: క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ఎలక్టర్ కి అది ప్రత్యేకం. ఎనిమరేషన్ ఫామ్ మీకు ఇస్తారు కదా, ఎనిమరేషన్ ఫామ్లో క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్గా ఉంటుంది. అది ఇట్స్ ఎ యునిక్ యునిక్ కోడ్, ప్రతి ఒక్క ఓటర్కి యునిక్ అది కాబట్టి దాని యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది మీకు సంబంధించింది రామచంద్రరావు, మీది రామచంద్ర రెడ్డి మీది, ఇది యునిక్ కోడ్ మీకు సంబంధించింది అని తెలియపరచడానికి అది. ఓకే
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నమస్తే మేడం, నేను శ్రీనివాస్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ టూ ఎలక్షన్స్ నేను ఇక్కడ ఓట్ చేశాను మేడం.
4: చెప్పండి.
8: కానీ మా ఫాదర్ మాదర్ మా మదర్ పేర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఫాదర్ మదర్ గారి డీటెయిల్స్ ఇవ్వాలి, ఫార్మ్స్ అది డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలి మేడం? మా ఇద్దరు చనిపోయారు.
4: నా డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీకు ఇచ్చిన ఎనిమరేషన్ ఫామ్ లో పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. తర్వాత మీ డీటెయిల్స్ కింద బాక్స్ లో పెట్టండి, సరిపోద్ది.
8: థర్డ్ అండి సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్ లో
1: అంతే
8: బాక్స్ లో నింపాలమా?
4: మొదట బాక్స్ లో ఫస్ట్ బాక్స్ లో మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ పెట్టండి, కింద బాక్స్ లో థర్డ్ బాక్స్ కింద అందులో మీ మీ డీటెయిల్స్ నింపేసేయండి.
2: హలో
1: సెకండ్ బాక్స్.
7: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నమస్కారం అండి, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి అండి. నా పేరు చంద్రశేఖర్ మేడం. నా మిసేజ్ వచ్చేసి 2002లో లక్ష్మీ సరోజన ఉందండి, అడప లక్ష్మీ సరోజన ఉంది పేరు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సరోజన లక్ష్మీ అని ఉందండి.
4: ఓకే పర్వాలేదండి. 2002లో ఎట్లా ఉందో ఓటు ఓటర్ జాబితాలో ఎలా ఉందో అలా రాయండి పైన బాక్స్లో, కింద ప్రస్తుతం ఉన్న బాక్స్లో ప్రస్తుతం ఏ పేరు ఉందో అది రాయండి మీరు. ఓకే
7: ఓకే అండి.
4: ఓకే
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: సార్ నేను ఇక్కడి నుంచి మన మజిద్పూర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నమస్తే మేడం, నేను ఏకి సేవా సేవ సీనియర్ సిటిజన్ మేము ఆల్రెడీ నేను గెటింగ్ పెంచాను మేడం. మొన్న నేను 4 సార్లు ఓటు రైతింగ్ కార్డు కూడా నాకు ఇచ్చింది వేలు బాటసింగ్ గారు. ఇచ్చిన తర్వాత మనం పోతే లేదు నడవద్దు అంటున్నారు సార్. వాళ్ళు ఓటు వేసిన రేవంత్ రెడ్డికి వేసిన, బీజేపీకి వేసిన, అందరికి ఓటు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఆ కార్డు నడవద్దు అంటున్నారు. ఎట్లా ఇచ్చింది సార్ వాళ్ళు ఫస్ట్?
4: ఎనిమరేషన్ ఫామ్ మీకు వచ్చిందా?
9: ఎన్ని సార్ రాలేదు సార్, నాకు రాలే. అక్కడ పోయి అడిగితే కాదు ఏది కాదు, అక్కడ పో ఇటు పో అని అప్లై చేస్తున్నారు. అందరు సరిగా మాట్లాడుతున్నారు సార్, అందుకోసం మళ్ళీ వచ్చేసాను. వద్దని నేను అక్కడ పెంటే ఆయన ఉన్నారు, ఆయన సీనియర్ కిల్లర్, వద్దులే పో నువ్వు ముసలి ఏం బాధ పడతావు అని చెప్పాను. ఓటు లేకుండా పింఛన్ దొరకదని అడిగితే దొరుకుతుంది అన్నారు. మరి ఏం చేయాలి ఓటు ఎక్కడ ఇప్పుడు మేము పోతే మాకు ఏం మాకనా ఏం?
2: హలో
10: హలో నమస్కారం సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: ఖమ్మం నుంచి అండి, 39 రీజన్ మాది నేదర్ బజార్. ఎనిమరేషన్ అప్లికేషన్ ఫామ్ తెలుగులో ప్రింట్ అయి ఉన్నది, నేను ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చా? పేరు టోటల్
4: గా ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చు.
10: బీలో గారు అన్నారు ఇంగ్లీష్ లో భర్తీ చేయకూడదు అనే రాను స్టెప్ రాను
4: ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చండి.
10: మొత్తం తెలుగు నెంబర్ చేయాలంటే మేము తెలుగులో మా పేరు ప్రాక్టీస్ చేసుకోవడానికి 3 గంటలు పడుతుంది టైం.
4: ఇంగ్లీష్ లో రాయొచ్చు మీరు. ఓకే థ్యాంక్ యూ.
2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి చాలా చక్కగా సార్ మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు సార్, ధన్యవాదాలండి. మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సుదర్శన్ రెడ్డి సార్ మీకు, అలాగే చెన్నయ్య గారు మీకు కూడా ధన్యవాదాలండి. నమస్కారం. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మీరు ఇంతవరకు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ శ్రీ చెన్నయ్య గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.
11: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగోగన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కలిసి ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా దేవిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీబీజీ రంజీ పథకం అమల్లోకి రావడం, 16వ కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలు వెలువడ్డం, పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడడం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా పంచాయతీల్లో అన్ని వివరాలు నమోదు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి రోజురోజుకి తీవ్రమవుతోంది. మొత్తం 33 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో వర్షపాతం లోటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. కేవలం 5 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ మేరకు నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తెలంగాణ అగ్నిమాపక చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు రాష్ట అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన అత్యవసర పౌరరక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ చెప్పారు. అందుకు విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అగ్ని ప్రమాదాలు, భద్రతా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్ వచ్చేసాను. 9 రోజుల విరామం తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతిరోజు 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటాం కదా, మరి ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో కూడా ఒక సూపర్ డైరెక్టర్ని తీసుకుని మీ ముందుకు వచ్చేసాను నేను. మరి ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో డైరెక్టర్ స్పెషల్లో ఆయన గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం మరి కాసేపట్లోనే. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పుట్టుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ఈరోజు బుధవారం స్పెషల్లో, డైరెక్టర్ స్పెషల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు ఏ దర్శకుడి గురించి గుర్తు చేసుకోబోతున్నాం. సాధారణంగా డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, అవునా? మరి దర్శకుడు ఎప్పుడు కెమెరా వెనకే ఉంటారు.

అయినా కూడా చాలామంది దర్శకులు హీరోలతో సమానంగా పాపులర్ అయ్యారు. ఫలానా సినిమా ఎవరు డైరెక్ట్ చేశారు అంటే ఆ డైరెక్టర్ పేరు చెప్పేస్తాం మనం చాలా సులభంగా. అయితే చాలామంది దర్శకులు హీరోలతో సమానంగా పాపులర్ అయ్యారు. కొంతమంది దర్శకులు అయితే కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని శాసించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే దర్శకులు వీటికి పూర్తి భిన్నం అన్నమాట. ఆయన ఎప్పుడు పాపులారిటీని కోరుకోలేదు, ఎప్పుడు లో ప్రొఫైలే మెయింటైన్ చేసేవారు. ఆయన కెరీర్ 1986లో స్టార్ట్ అయింది. 90s ముఖ్యంగా 90s కిడ్స్ అయితే ఈరోజు నేను ప్లే చేయబోయే పాటలకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ 90s ఆయన ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించినా కూడా చాలామందికి ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. నమ్ముతారా మీరు? ఎస్, తీసినవి 22 సినిమాలే అయినా కూడా 95% సక్సెస్ రేట్ ఉన్న ఆ డైనమిక్ డైరెక్టర్ గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు నేను ఒక పాట ప్లే చేస్తాను, చాలామందికి ఆ డైరెక్టర్ ఎవరో తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను 90s సినిమాలు బాగా ఫాలో అయ్యేవాళ్ళు, అప్పట్లో థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి ఆ దర్శకుడు ఎవరు అన్నది మీకు గుర్తొచ్చేస్తుంది. మరి ఈ పాట వినండి, ఆ దర్శకుడు ఎవరో గుర్తుపట్టండి. నాకు వాట్సాప్ ద్వారా మీరు గుర్తుపట్టిన వ్యక్తి పేరును పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గెస్ చేస్తారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, 11:13 గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు దొంగల్లుడు సినిమా నుంచి వానజల్లు జాతర అనే ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ విన్నాం కదా, కోటి గారు కంపోజ్ చేసింది. కొంతమంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయ్యారు, నేను ఇంతకుముందే చెప్పాను కదా చాలామందికి ఆ దర్శకుడు ఎలా ఉంటారో కూడా తెలియదని. బట్ కొంతమంది శ్రోతలు కరెక్ట్గానే గెస్ట్ చేసి పంపించారు. జక్రాన్పల్ నుంచి మనకి అరుణ రాజేంద్ర గారు, అలాగే నర్సంపేట నుంచి బాలకృష్ణ గారు, తర్వాత సిరికొండ నుంచి తాళ్ల గీత గారు కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు, తర్వాత ఆర్ఎస్ఆర్ మూర్తి గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముసారంబాగ్ నుంచి, అండ్ సత్య గారు హైదరాబాద్ నుంచి, అండ్ మనకి తర్వాత కరెక్ట్గా పంపించిన వాళ్ళు అరుణ గారు ఇబ్రహీంపట్నం నుంచి పంపించారు, కీసర నుంచి రమేష్ గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఈరోజు మనం శరత్గా గుర్తింపు పొందిన దర్శకులు పోలవరపు శరత్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: పదకొండు గంటల 15:30 శరత్ గారి సినీ ప్రస్థానం గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకుందాం. 1974 విడుదలైన కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సినిమాకి అప్రెంటిస్గా మొదలైంది శరత్ గారి సినీ ప్రయాణం. తర్వాత డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి గారి దగ్గర అసోసియేట్గా జాయిన్ అయి తన డెడికేషన్తో అతి తక్కువ టైంలోనే డైరెక్టర్గా మారిపోయారు. మరి ఇవాళ కూడా శరత్ గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటాం మనం. అలాగే నేను చెప్పాను కదా, అల్లూరి సీతారామరాజు సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయిన శరత్ గారు తరువాతి కాలంలో కృష్ణ గారు హీరోగా యాక్ట్ చేయగా రమ్యకృష్ణ హీరోయిన్గా సూపర్ మొగుడు అనే సినిమాని తెరకెక్కించారు. మరి తెలుసుకుందామా ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శరత్ గారి సినీ ప్రస్థానాన్ని? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:22 అవుతుంది. గుర్తుకొస్తున్నాయిలో డైరెక్టర్ శరత్ గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. తెలుగు చలనచిత్ర రంగంలో కుటుంబ కథా చిత్రాలకు భావోద్వేగాలకు తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో శరత్ గారు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఒక్కొక్కటిగా గుర్తొస్తోంది కదా శరత్ గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే. మనం ఎన్నో సినిమాలు చూస్తాం మర్చిపోతాం, కానీ ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటే అరే ఈ సినిమాకి శరత్ గారు ఆ డైరెక్టర్ అనిపిస్తూ ఉంటుంది. ఆయన్ని చూడలేదు అని ఫీల్ అవ్వకండి, ఆయన కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఏ సినిమాల్లో యాక్ట్ చేశారనేది నేను లాస్ట్లో చెప్తాను, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి. మరి ఈ సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు కదా, జీవితానికి అద్దం పట్టే ఒక మాధ్యమం అని నిరూపించారు తన సినిమాలతో శరత్ గారు. శరత్ గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో కుటుంబ బంధాలు, హ్యూమన్ రిలేషన్స్, మానవీయ విలువలు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంతో సహజంగా కనిపిస్తాయి, అవేవో యాక్ట్ చేస్తున్నట్టుగా ఉండవు. నిజంగా వాళ్ళు కుటుంబ సభ్యుల అన్నంతగా మనల్ని ఆ సినిమాల్లో ఇన్వాల్వ్ చేస్తాయి శరత్ గారి సినిమాలు. అందుకే ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. అలా శరత్ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఆ సినిమా వినగానే అవునా ఈ సినిమా కూడా శరత్ గారి దర్శకుల అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుందో చూడండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

0: డైరెక్టర్ శరత్ గారి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా బావా బావమర్ది సినిమా నుంచి విన్న పాట అది. రచన వేటూరి గారు, సంగీతం రాజ్ కోటి, బాలుగారు చిత్రగారు పాడిన వండర్ఫుల్ సాంగ్ అది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: గుర్తుకొస్తున్నాయి
2: ఈ పాటలన్నీ వింటుంటే ఒక్కసారి మనం ఆ 90s వైబ్ ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. అరే ఎన్ని మంచి సినిమాలు తీసారా శరత్ గారు అనిపిస్తూ ఉంటుంది. ఇందాక మీరు విన్న పాట జైలర్ గారు అబ్బాయి సినిమాలోది. శరత్ గారి సినిమాలో హీరో మాత్రమే కాదు ప్రతి పాత్రకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. అందుకే ఆయన చిత్రాలు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి. అలాగే ఆయన మూవీస్లో మ్యూజిక్కి కూడా చాలా మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పాటలు వింటుంటే మనం అది నిజమే అనుకోక తప్పదనమాట. అందుకే ఆయన సినిమాల్లో పాటలు ఇప్పటికీ క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ఎక్కువగా శరత్ గారి సినిమాలకు రాజ్ కోటి గారులే మ్యూజిక్ అందించారు. డియర్ అనే ఒక నవల ఆధారంగా చాదస్తపు మొగుడు అనే సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్గా మారారు శరత్ గారు. 1986లో సుమన్ భానుప్రియ హీరో హీరోయిన్స్గా వచ్చింది ఆ చాదస్తపు మొగుడు అనే సినిమా. ఎక్కువగా సుమన్ బాలకృష్ణ గారితోనే సినిమాలు తీసి భారీ విజయాలు అందుకున్నారు డైరెక్టర్ శరత్ గారు. మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు గుర్తుకొస్తున్నాయిలో శరత్ గారి గురించి. అంతకన్నా ముందు మంచి పెప్పి నెంబర్ వచ్చేస్తోంది మీకోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ ఆర్జే పవన్తో డైరెక్టర్ శరత్ గారి హిట్ సినిమాలు, అలాగే ఆయన సినీ ప్రస్థానం గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక విన్న పాట మీరు చిన్నల్లుడు సినిమాలోది, అప్పట్లో ఒక ఊపు ఊపిన పాట, సుమన్ రంభ కాంబినేషన్లో వచ్చిన పాట అది. శరత్ గారు డైరెక్ట్ చేసిన బెస్ట్ సినిమాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆయన టాప్ 1 ఎప్పటికీ బావా బావమర్ది సినిమానే. బావా బావమర్ది యాక్చువల్గా ఒక తమిళ్ సినిమాకి రీమేక్ అనమాట. అయితే దీని వెనుక ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా ఆ సినిమాని బాలకృష్ణ గారితో తీద్దాం అనుకున్నారంట శరత్ గారు, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్లోకి సుమన్ వచ్చారు. బాలకృష్ణ గారు ముందు ఒప్పుకున్న తర్వాత వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అండ్ అందులో కృష్ణంరాజు గారు పోషించిన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక జయసుధ గారు, సిల్క్ స్మిత, అండ్ అప్పట్లో బావలు సయ్య పాట అయితే అసలు ఇప్పటికీ కూడా టాప్ లిస్ట్లో ఉంటుంది చాలామందికి. ప్రత్యేకంగా సిల్క్ స్మిత ఫ్యాన్స్కి అయితే ఆ పాట ఒక యాంథమ్ లాంటిది కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అయితే ఆ సినిమాలో కృష్ణంరాజు గారిని యాక్చువల్గా బాలకృష్ణ గారే సజెస్ట్ చేశారంట, కృష్ణంరాజు గారు ఆ పాత్ర పోషిస్తే బాగుంటుంది అని. అది తమిళ్లో రాధారవి గారు పోషించారు, బట్ తెలుగులోకి వచ్చేసరికి ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే బాగుంటుంది ఆ పాత్ర అని కృష్ణంరాజు గారిని పెట్టుకున్నారు. తర్వాత సుమన్ ఆ ప్రాజెక్ట్లోకి వచ్చారు. అండ్ అందులో పర్ఫార్మెన్స్ గాను సుమన్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత పెద్దన్నయ్య సినిమా, బాలకృష్ణ గారు డబల్ యాక్షన్లో, అలాగే తమ్ముళ్ళ గురించి ఒక అన్నయ్య పడే తాపత్రయం ఎలా ఉంటుంది అని ఒక మంచి స్టోరీ లైన్తో వచ్చిన సినిమా. తర్వాత వంశానికొక్కడు, దొంగల్లుడు, చిన్నల్లుడు, పండగ. ఈ సినిమాలు శరత్ గారి స్టామినా ఏంటో చెప్తాయి. అక్కినేని నాగేశ్వరరావు గారితో కాలేజీ బుల్లోడు, రథసారథి, పండగ. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో బావా బావమర్ది, జైలర్ గారు అబ్బాయి, వంశోద్ధారకుడు, సుల్తాన్ సినిమాలకు దర్శకత్వం వహించారు శరత్ గారు. అలాగే ఆయన డైరెక్ట్ చేసిన అల్లుడు సిరీస్ సినిమాలన్నింటిలో అత్తగారు వాణిశ్రీ గారే. అలాగే చిన్నల్లుడు సినిమాతో దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని కూడా డైరెక్ట్ చేశారు శరత్ గారు. ఇంకా ఉన్నాయి మరిన్ని విశేషాలు, మాట్లాడుకుందాం శరత్ గారి గురించి. అంతకన్నా ముందు పండగ సినిమాలోంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది, సంక్రాంతి పాట. సంక్రాంతి పాట అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ పాటే. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

11:54 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతోంది స్టూడియో క్లాక్లో. గుర్తుకొస్తున్నాయిలో శరత్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక శరత్ గారి సినిమాల విషయానికి వస్తే, జగపతి బాబు గారితో జైలర్ గారు అబ్బాయి, భలే బుల్లోడు సినిమాలు, కృష్ణ గారితో సూపర్ మొగుడు, సుల్తాన్ సినిమాలు డైరెక్ట్ చేశారు. సుల్తాన్ సినిమాలో ఒక ప్రయోగం చేశారు శరత్ గారు, కృష్ణ బాలకృష్ణ కృష్ణంరాజు ముగ్గురిని కలిపి ఒకే తెరపై చూపించి ముగ్గురు ఫ్యాన్స్ని ఈక్వల్గా థ్రిల్ చేశారు డైరెక్టర్ శరత్ గారు. చివరిగా ఆయన 2001లో శ్రీహరి హీరోగా ఎవడ్రా రౌడీ అనే సినిమా తీశారు. అదే ఆయన చివరి సినిమా డైరెక్టర్గా. దర్శకుడుగా అదే శరత్ గారు చివరి సినిమా అని చెప్పుకున్నాం కదా, అయితే చాలామంది దర్శకులు తర్వాత నటులుగా మారారు. గుర్తుందా మీకు, దేవి ప్రసాద్ గారు, అలాగే కాశీ విశ్వనాథ్ గారు, కొంతమంది డైరెక్టర్స్గా పాపులర్ అయ్యి తర్వాత యాక్టర్స్గా మారారు. ఈయనని హీరో చేసి యాక్టర్ చేసింది కూడా డైరెక్టర్ రవిబాబు గారు అన్నమాట. అందుకే ఆయన డైరెక్ట్ చేసిన అనసూయ సినిమాలో న్యూస్ ఛానల్ ఎడిటర్ పాత్ర ఇచ్చారు శరత్ గారికి. గుర్తొచ్చిందా మీకు, భూమిక ఒక ఛానల్లో జాబ్ చేస్తూ ఉంటుంది, అందులో వాళ్ళ బాస్ ఉంటారు కదా, జేబులో పెన్ ఇంక్ లీక్ అయితే చూసుకోండి అని చెప్తుంది భూమిక. గుర్తొచ్చిందా, ఆయనే డైరెక్టర్ శరత్ గారు అనమాట. తర్వాత రవిబాబు గారి డైరెక్షన్లోనే లడ్డుబాబు సినిమాలో కూడా కనిపిస్తారు శరత్ గారు. మొత్తం మీద తీసిన సినిమాలు తక్కువే అయినా ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అనారోగ్యంతో శరత్ గారు 1 ఏప్రిల్ 2022 తన 74 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఆయన లేకపోయినా కూడా ఆయన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి, ముఖ్యంగా ఆయన పాటలు అయితే హాంట్ చేస్తూనే ఉంటాయి మనల్ని, కాదంటారా. శరత్ గారి గురించి గుర్తుకొస్తున్నాయి విశేషాలు ఇవి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్ లైన్స్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. ఇక ఈరోజు కార్యక్రమంలో టాపిక్ వచ్చేసి ద సైన్స్ బిహైండ్ బ్లడ్ డొనేషన్. రక్తదానం మహాదానమని మనం తరచూ వింటుంటాం. ఎటువంటి భేదాలు చూపకుండా చేసే దానాలలో రక్తదానం ఒకటి. కానీ ఈ రక్తదానం ఎందుకు ఇంత గొప్పది? రక్తాన్ని కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేయలేమా? అసలు ఒక వ్యక్తి రక్తదానం చేస్తే అతని శరీరంలో ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలను ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక మంచి పాటతో మొదలు పెడదాం, సరేనా?

0: బిబ్బ బొజ్జ గణేష.
1: కాబట్టి ఏకాగ్రత అనేది సమస్త జ్ఞానానికి మూలమని గ్రహించాలి మనం. అది లేకుండా ఏది సాధించలేం. ఇవన్నదెవరు? స్వామి వివేకానందుడి సూక్తులు అన్నమాట ఇవి. నిత్యం మనం లైఫ్లో అప్లై చేసుకోదగిన మంచి మంచి ఒక జ్ఞానాన్ని నింపేటువంటి సేయింగ్స్ ఇవన్నీ కూడా స్వామి వివేకానంద. సాధ్యమైనంత వరకు వివేకానందుడి ఏవైతే లైఫ్ లెసన్స్ ఉంటాయో అవి మనం చదివే కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. మీరైతే వీలైతే మీరు కూడా ఎక్కువగా చదువుతూ ఉండండి స్వామి వివేకానందని. ఎలాంటి గ్రోత్ లేదబ్బా లైఫ్లో, అసలు ఏంటో ఈ లైఫ్, ఎంత ప్రయత్నించినా ఏం జరగట్లేదు అని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోతుంటే నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోయాను అనేటువంటి నిర్లిప్తత చాలామందికి లైఫ్లో ఎదురవుతూ ఉంటుంది. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాను, ఎందుకు సక్సెస్ రావట్లేదు, ఎక్కడుంది లోపం అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా మీకు కూడా అనిపించిందా? అయితే దాన్నే సింథటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే ఏంటి తెలుసుకుందాం మరి కాసేపట్లో. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: చింతకాయల రవి సినిమా నుంచి విన్న పాట అది. విశాల్ శేఖర్ కాంపోజిషన్లో చంద్రబోస్ గారు రాశారు, కేకే సునిధి చౌహాన్ గానం చేశారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, నేను మీ ఆర్జే పవన్. 12:22 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతోంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అలాగే కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వీటిని అధిగమించ

జయించాలి అంటే, ఈ ఫియర్ని అధిగమించాలి అంటే మనం కాన్సన్ట్రేషన్ ఎంత ముఖ్యమని చెప్పుకున్నాం. అలాగే యోగా ఇది ఎన్నో రోగాలకు సర్వరోగ నివారణ అంటాం కదా, అలాగా యోగా చేస్తే కొన్ని వందల డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం వేటినైతే ఓవర్కమ్ చేయలేక బాధపడుతూ ఉంటామో, కష్టపడుతూ ఉంటామో, అలాంటి వాటికి యోగా లాంటి ఒక వే ఆఫ్ లైఫ్ని పాటిస్తూ మన సెన్స్ ఆర్గాన్స్ని అంటే పంచేంద్రియాలు అంటాం కదా మనం, మెల్లమెల్లగా మన అధీనంలోకి తెచ్చుకోవడం, అనవసర విషయాల గురించి ఆలోచించకుండా మన మైండ్ని ట్రైన్ చేసుకోవడం, అలాగే మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవడం, మన గురించి మనం తెలుసుకోవడం, ఇలాంటివన్నీ ఫాలో అయితే ఈ సింథటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకున్నాం కదా, అంటే డిప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఎందుకు అవ్వట్లేదు, ఎంత కష్టపడుతున్నాను, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, దాన్నే మనం సింథటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటాం. ప్రతి ఒక్కళ్ళు ఇది ఫేస్ చేసి తీరుతారు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో. కాబట్టి దీన్ని దాటాలి అంటే నేను ముందుగా చెప్పినవన్నీ ఫాలో చేసుకోవాలి అని మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాగే ఓడిపోతాం అనే ఒక భయాన్ని వదిలి ప్రతి ఓటమి మనకు ఒక మంచి పాఠం నేర్పుతుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోవాలి. అండ్ మనల్ని పక్కదారి పట్టించే ఆలోచనల్ని దూరం పెట్టాలి. మన కాన్సన్ట్రేషన్ని మన టార్గెట్ లేకపోతే మన ఎయిమ్ పైనే ఫోకస్ చేయాలి. మనసుని నియంత్రించుకుంటూ ఆలోచనల్ని మార్చుకుంటే గనక మన భవిష్యత్తు ఖచ్చితంగా అద్భుతంగా మారుతుంది, మారి తీరుతుందంటే. ఎందుకు మార చెప్పండి, ఇన్ని మంచి లక్షణాలన్నీ మనం పుణికిపుచ్చుకుని ముందుకు సాగితే. కాబట్టి అవన్నీ మనలోనే ఉంటాయి, మంచైనా చెడైనా మనం చూసే పర్స్పెక్టివ్ మీదే ఆధారపడి ఉంటుంది. మంచి విషయాలు తెలుసుకున్నాం కదా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

విన్నపాట ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ సినిమాలోంచి. వేటూరు గారి సాహిత్యం, ఆనంద్ మిలిన్ సంగీతం, అభిజిత్ సాధన సర్గం పాడిన పాట అది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ వేళ మల్లకొచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర భూగన్న మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవాన్ని గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యుకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇది భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విజన్ కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు 2వ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోర్టల్ మార్కెట్ ఆధారిత ఏలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణను సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్ పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్ లో మేకింగ్ మల్టీ లిటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: 80 ఏళ్ల నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథ స్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవం దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథమే పవిత్ర నామస్మరణ మానమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాలు ఒకటైన జగన్నాథ్ బల

భద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథ యాత్రను కళ్ళారా చూసేందుకు పూరి సిద్ధమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్ బస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్దిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
3: మీట్ ద స్టార్
0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో ముందుగా వింటున్న పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమా నుంచి చంద్రబోస్ సాహిత్యం, భీమ్ సిస్సిరేలియో సంగీతం, కపిల్ కపిలన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. స్టే ట్యూన్డ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విన్న పాటది భాస్కర్ భట్ల రవికుమార్, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతంలో విశాల్ దడ్లాని హరిప్రియ పాడారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు కదా. నెక్స్ట్ వినబోతున్న పాట ఫంకీ సినిమాలోంచి. సంజీత్ హెగ్డే అండ్ రోహిణి శోరత్ పాడారు. కేవీ అనుదీప్ సాహిత్యం, భీమ్ సిసిరోలియో సంగీతం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:56. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇది మన చట్టం కార్యక్రమంలో సెట్విన్లో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. తప్పక ట్యూన్ చేసుకోండి, ఇది మన చట్టం ఈరోజు రాత్రి 7:15. అంశం సెట్విన్లో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు.

0: పెద్ద సినిమా నుంచి విన్న పాట అది. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నారి నారి నడుమ మురారి సినిమాలోంచి విన్నపడింది. హరిచరణ్ పాడిన సాంగ్ అది. రామజోగ శాస్త్రి గారి సాహిత్యం, విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ఇక సూపర్ హిట్ సాంగ్స్ లేటెస్ట్ నెంబర్స్ లో చివరిగా విందాం బ్యాండ్ మేళం సినిమాలోంచి రాము రాథోడ్ అదితి భావరాజు పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం విజయ్ బల్గానియన్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్ పై ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేక ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్, విశాఖపట్నం సెస్ డిప్యూటీ కమిషనర్ భవానీశ్రీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్పి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా అనేక రకాల ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, సరళీకృత కస్టమ్స్ విధానాలు, మెరుగైన నియంత్రణ సహకారం ద్వారా భారతీయ ఎగుమతులకు మెరుగైన మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని, తద్వారా అన్ని రంగాల ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సుంకాల తొలగింపుతో యూకే మార్కెట్లో తెలంగాణ ఉత్పత్తుల పోటీతత్వం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్ పై ప్రత్యేక ప్లీనరీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, దేశ ఆర్థిక ప్రగతికి కార్మికులే అసలైన నిర్మాతలని, వారి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య నైపుణ్యాల గుర్తింపు, పరస్పర సహకారము పెరగాలని, మహిళా కార్మికులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్ లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం 850 మంది పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా కొత్తకోట చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ జడ్పీ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎఫ్డీఆర్ సైన్స్ సెంటర్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని 47వ డివిజన్ రామ్నగర్, 62వ డివిజన్ మంకమ్మ తోటలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు డ్రైన్ నిర్మాణం పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పలు పథకాల కింద బడ్జెట్ విడుదల, వ్యయంపై జిల్లాల వారీగా పనితీరు పరిశీలనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పప్పు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భవనాల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తి అనే నినాదంతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ఫ్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మహిళలకు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మోసాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు రక్షణ, అత్యవసర పోలీసు సేవల వినియోగంపై మహిళలకు సమగ్ర శిక్షణ అందించారు.
1: సహచరి మీ సురక్షలో భాగంగానే సహచరి అన్న ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. 3500 మహిళా లీడర్లు ఎవరైతే మెక్మా గుర్తించిందో వాళ్లకు భద్రతలో మనం ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓరియంటేషన్ లో భాగంగానే ఈ రోజు 10% ఆఫ్ దీస్ ఉమెన్ ని వివిధ పోలీస్ స్టేషన్లకు అంటే ట్రాఫిక్, లాండ్ ఆర్డర్, భరోసా, ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళని విజిట్ కి తీసుకెళ్లడం, పోలీస్ సేవలు ఏం అందిస్తుందో పబ్లిక్ కి విమెన్ ద్వారా తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గోదావరి నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రాష్ట రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ
2: సుండిల్లా అన్నారం రెండు కూడా గ్రౌటింగ్ చేసి ఇక్కడ బుంగలు పడ్డాయని మీరు అంటున్నారు, అట్లాంటి నేను ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇవాళ పారుతున్న గోదావరిలో నీళ్లు ఎత్తి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి హైదరాబాద్, సింగరేణి అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కి ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్ళు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.
0: కేంద్ర ప్రభుత్వం పారాక్వాట్ డ్రైక్లోరైడ్ అనే గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించడానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
3: పారాక్విట్ డ్రైక్లోరైడ్ అనే గడ్డి మందు ఎంత ప్రాణాంతకమో మనందరికీ ఇప్పటికే అర్థమై చాలా మంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ పారాక్విట్ గడ్డి మందుని తీసుకోవడంతో విరుగురు లేక చాలా మంది చనిపోయిన సందర్భాలు. డ్రాఫ్ట్ ఆర్డర్ పాస్ అయింది, బ్యానింగ్ ఆఫ్ పారాక్విట్ డ్రైక్లోరైడ్ ఆర్డర్

0: తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ క్యాటర్స్ డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. నో ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్, నో ఇన్ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి ఇన్ ద రోల్. మన జిల్లాలో టోటల్ 4,75,694 ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్ ఖచ్చితంగా ఈ ఫామ్ వేసుకోవాలి. వాళ్ళు ఈ ఫామ్ వేస్తేనే వాళ్ళ పేర్లు
1: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు నేతృత్వంలో ఒక బృందం ఈరోజు ఢిల్లీకి వెళ్లింది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఈ బృందం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి విజ్ఞప్తి చేయనుంది. కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సిసిఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్ పై ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేక ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 121 క్రాస్ చేసి 18 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో షో టైం కార్యక్రమానికి స్వాగతం. 122 మధ్యలో ప్రతిరోజు మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తారు తెలుసు కదా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు నేను ఇక్కడ రీడ్అవుట్ చేస్తాను. అలాగే మనకున్న టైంలో ఎక్కువ మంది శ్రోతలు పేర్లు చదవడానికే నేను ట్రై చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను మరి కాసేపట్లోనే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరా తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇవాళ కూడా షో టైంలో మూడు క్వశ్చన్స్ ఉన్నాయి సినిమాలకి సంబంధించి, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్తో. మీ ఆర్జే పవన్ సిద్ధంగా ఉన్నాడు, మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? మీ మీ స్మార్ట్ ఫోన్స్ తీసుకోండి. తెలుసు కదా ప్రతిరోజు మీరు పంపించే నెంబరే, అయినా కూడా కొత్త శ్రోతల కోసం మరొకసారి చెప్తున్నాను. 0402324 0852 0402 24 08 52. మంచి పాట వినేసొద్దాం. విన్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, తయారవ్వండి షో టైం కోసం. స్టే ట్యూన్డ్.

కలుసుకోవాలని సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన సాంగ్ విన్నాం కదా. కులశేఖర్ గారి సాహిత్యం అండ్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఈ పాటకి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ మన శ్రోతలు నాకు వరుసగా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, మేం రెడీ సార్ త్వరగా అడగండి ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పి. ఎస్, ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు రెడీనా? క్వశ్చన్ ఏంటంటే సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇది, జాగ్రత్తగా వినండి. మాస్టర్ ఆనంద్ వర్ధన్, ఈ పేరు చాలాసార్లు విన్నారు కదా, బాగా పాపులర్. మాస్టర్ ఆనంద్ వర్ధన్ గా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు పెద్దోడైపోయాడు ఆయన, సూర్యవంశం, ప్రియరాగాలు, మనసంతా నువ్వే, ఈ మూడు సినిమాల్లో మంచి మంచి పాత్రలు వేశారు కదా మాస్టర్ ఆనంద్ వర్ధన్. ఆయన ఏ ప్రముఖ గాయకుడి మనవడు? చాలా సింపుల్ ప్రశ్న. మాస్టర్ ఆనంద్ వర్ధన్ గా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ ఏ ప్రముఖ గాయకుడి మనవడు? కరెక్ట్ ఆన్సర్ పంపించండి 0402324058252 అనే నెంబర్ పైన. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి మాత్రమే ఆన్సర్స్ పంపించండి, రిపీటెడ్గా పంపించినా కూడా మీ పేర్లు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆన్సర్స్ 0402324058252.

సూర్యవంశం సినిమా నుంచి పాట విన్నారు. ఎస్ మూర్తి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, బాలుగారు చిత్ర గారు పాడిన పాట. అండ్ సూర్యవంశం సినిమాతో లింక్ అయిన క్వశ్చన్ నేను అడిగాను. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత ప్రియరాగాలు, మనసంతా నువ్వే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన మాస్టర్ ఆనంద్ వర్ధన్ ఏ ప్రముఖ గాయకుడి మనవడు? షో టైంలో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్స్ చాలామంది పంపించారండి, కరెక్ట్ ఆన్సర్స్ మనకున్న టైంలో ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో ఫాస్ట్గా వాళ్ళ పేర్లు చదివేద్దాం. దుర్గారాణి గారు మణికొండ నుంచి పంపించారు, తర్వాత మనకి పాష గార్ల కిష్టాపురం నుంచి పంపించారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి పంపించారు, డాక్టర్ వెంకన్న గారు డబ్బు సేట్ లైన్ బెల్లంపల్లి నుంచి పంపించారు, తర్వాత మనకి శేషగిరిరావు విజయ గారు నాచారం నుంచి, సిరికొండ నుంచి తాళ్ల గీత గారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, తర్వాత గణేష్ వేదవతి గారు నిజాంపేట హైదరాబాద్ నుంచి, రాకేష్ వరంగల్ మొండ్రాయి నుంచి, ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి, కానుగుల గోపాల్ గారు, నాగభూషణం రావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, షేర్ల వెంకటేష్ గారు గజ్వేల్ నుంచి, ఖైరతాబాద్ నుంచి మనోద్ కవిరావు గారు, శ్రీ బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా న్యామనంద్ నుంచి, దోమకొండ సుధాకర్ ఆదిలాబాద్ నుంచి, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణిచారి గారు పంపించారు, ఆర్మూరు నుండి రాధాస్వామి గారు, నందిపేట నుంచి మాస్టర్ వెంకటేష్, ఓకే మాస్టర్ ఆనంద్ వర్ధన్ అనే ఆన్సర్ పంపించారు వెంకటేష్ గారు నందిపేట నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, విరూపాక్షప్ప గారు రాయగిరి నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొల నుండి, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, భూదాన్ పోచంపల్ నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి గారు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, నిమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు పంపించారు, పుట్టపాక నుంచి భవాని వెంకట గారు, ఆర్మూర్ నుంచి తాడూరి ప్రియాంజలి గారు, మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుంచి ఎం నరేష్ మర్సీ విజయ రోజా గారు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, పోలేపల్లి శ్రీనివాసరావు గారు రాజన్న పేట సిరిసిల్ల జిల్లా నుంచి, కీసర మండలం గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ గారు, పెడన నుంచి అప్పలరాజ్ గారు, తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. అండ్ ఆన్సర్ చెప్పేస్తున్నా నేను, మాస్టర్ ఆనంద్ వర్ధన్ పూర్తి పేరు ప్రతివాద భయంకర ఆనంద్ వర్ధన్. ప్రతివాద భయంకర అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఎస్, పిబి శ్రీనివాస్ గారు. ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారి మనవడే ఈ ఆనంద్ వర్ధన్.

కేరింత సినిమా నుంచి అంజనా సౌమ్య పాడిన పాట విన్నారు. షో టైం వింటున్నారు 1:40 కరెక్ట్గా స్టూడియో క్లాక్లో. నేను మీ ఆర్జే పవన్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకుని ఆన్సర్ కూడా చెప్పేసి పాట కూడా వినేసామండి. ఇప్పుడు మళ్ళీ పిబి శ్రీనివాస్ అని మీరు పంపిస్తే ఎట్లా చెప్పండి. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మరి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, చాలా రీసెంట్గా జరిగిన ఒక అంశం కాబట్టి మీరు ఆన్సర్స్ కూడా ఈజీగా పంపిస్తారు. 2026లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా, ఆ సమయంలో నీలా అనే ఒక హ్యూమనాయిడ్ రోబోని ఇటీవల ఎలక్షన్ కమిషన్ వినియోగించిందన్నమాట ఒక చోట, అది ఎక్కడ? క్వశ్చన్ చాలా సింపుల్. 2026లో 5 రాష్ట్రాలకి, అంటే అందులో ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉంది, 5 రాష్ట్రాలకి సంబంధించిన ఎలక్షన్స్ ఎన్నికల విధుల్లో నీలా అనే ఒక హ్యూమనాయిడ్ రోబోని ఇటీవల ఎలక్షన్ కమిషన్ వినియోగించింది, అది ఎక్కడ? ఆన్సర్ పంపించండి. 0402234085252 ఈ నెంబర్ పైన ఈ పాట వినేసి వచ్చి ఆన్సర్ ఏంటో చెప్తాను, కరెక్ట్గా పంపించిన శ్రోతల పేర్లు కూడా చదువుతాను. స్టే ట్యూన్డ్.

0: రన్ రాజా రన్ సినిమా నుంచి విన్న పాటది, గిబ్రాన్ సంగీతం, గోల్ దేవ్ రాజ్ పాడారీ పాటని, శ్రీమణి సాహిత్యం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

షో టైంలో ఉన్నాం మనం. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడిగాను నేను ఆల్రెడీ, చాలామంది కరెక్ట్గా ఆన్సర్స్ పంపిస్తున్నారు. 146 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది స్టూడియో క్లాక్లో, మనకి టైం కూడా పరిగెడుతుంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడగాలి కాబట్టి శ్రోతలందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. ఆల్రెడీ మీ పేర్లు చదివిన వాళ్ళవే, మళ్ళీ మళ్ళీ చదవాలి అని మీరు ఆన్సర్ పంపించాం సార్, ఫలానా టైంకి పంపించాం సార్ అని ప్రూఫ్స్తో సహా పంపిస్తారు. చెప్పాను కదండి ఆల్రెడీ మనకున్న టైం లిమిట్లో ఎక్కువ పేర్లు చదవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ హ్యూమనాయిడ్ రోబో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా రోబోని కాదు కాబట్టి మనిషినే కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. వీలైనంత ఎక్కువగా నేను ఆన్సర్స్ చదవడానికే ప్రయత్నిస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే 2026 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలా అనే హ్యూమనాయిడ్ రోబో ఇటీవల ఎక్కడ వినియోగించబడింది? ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రయోగాత్మకంగా దాన్ని యూజ్ చేసింది, అది ఎక్కడ, ఏ స్టేట్లో అన్నాను లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతం అని కూడా అన్నాను నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు పానుగంటి రవిగౌడ్ అండ్ ఫ్యామిలీ, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, లిల్లీ గారు సీతాఫల్ మండి నుంచి, వెంకటేష్, మౌనిక కుషాయిగూడ నుంచి, నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుంచి, అడబాల శేషగిరిరావు గారు ఐడిఎన్ ఆచారం నుంచి, బబ్లు రేణుక దుబాయ్ నుంచి, తోట సంతోష్, నిఖిల గారు పోతంగల్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, ప్రేమ్నాథ్ గళావతి ఆర్మూర్ నుండి, ఏ జితేందర్ గారు దిక్కంపల్లి నుంచి, పాషా గారు కిష్టాపురం నుంచి, తర్వాత దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి, శెట్టి సూరిబాబు గారు సమాధానం పంపించారు కరెక్ట్గా, బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, నిఖిల సంతోష్ పొతంగల్ నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, చిలకమర్రి ఉపేంద్రాచారి గారు, మొహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, తర్వాత మూసాపేట నుంచి మనకి మర్సి విజయ, రోజా ఎం నరేష్ గారు కోయంబత్తూర్ నుంచి, విరూపాక్షప్ప గారు రాయగిరి నుంచి పంపించారు, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేదునూరి కళ్యాణచారి గారు, పాలెంపోలే గారు ఆలగడ్డ నంద్యాల నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు జిల్లా నుంచి, బీరెల్లి శ్రీనివాస్, విజయ

0: లక్ష్మి షాపూర్ నగర్ నుంచి, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత గారు, అడప సంతోష్ కుమార్ కాల్టెక్స్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి, పెడన్ నుంచి అప్పలరాజు గారు, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, భోగ మార్కండేయ అనిత, వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పుదుచ్చేరి. ఇంతకుముందు పాండిచ్చేరి అనేవాళ్ళం, ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నాం. అదొక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఎక్కువ సీట్స్ లేవు కాబట్టి, అక్కడ జనాభా తక్కువ కాబట్టి ప్రయోగాత్మకంగా అక్కడ ఈ నీల అనే ఒక హ్యూమనాయిడ్ రోబోని ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎన్నికల విధుల్లో వినియోగించింది. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.
0: ఒంటి గంట దాటి 50 నిమిషాలు సరిగ్గా స్టూడియో క్లాక్ లో షో టైం. నేను మీ ఆర్జే పవన్. ఇవాళకి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్నే. సింపుల్, ఒక పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి, ఏం సినిమానో గుర్తుపట్టండి. అయితే సినిమా పేరు మాత్రం కాదు, ఆ పాట విని ఆ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది మీరు నాకు ఆన్సర్ పంపించాలి. మరి పాత పాట ఏం కాదు, అలాని మరి కొత్త పాట ఏం కాదు, 90s వచ్చిన ద గ్రేట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి సినిమా అన్నమాట. అది పాట ప్లే అవుతుంది, జాగ్రత్తగా వినండి, ఆన్సర్ పంపించండి. తెలుసు కదా నెంబర్, 0402324 0852. పాట

1992లో వచ్చిన బృందావనం సినిమా నుంచి విన్న పాట అది. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చింది సినిమా. ఈ పాట రచన వెన్నెలకంటి గారు, పాడినవారు ఎస్పి బాలుగారు, అండ్ ఇటీవలే గంధర్వలోకం చేరిన జానకమ్మ గారు. ఆవిడ వెళ్ళిపోయినా కూడా ఆవిడ పాడి వెళ్ళిన 50,000 పాటలు మనల్ని ఎప్పటికీ ఆనందపరుస్తూనే ఉంటాయి. ఒకసారి జానకమ్మ గారిని గుర్తు చేసుకుంటూ క్వశ్చన్ ఏమి అడిగానంటే, నేను ఈ సినిమా పాట కంపోజ్ చేసింది ఎవరో అని అడిగాను. నేను చాలామంది కరెక్ట్గానే ఆన్సర్స్ పంపించారు, కొంతమంది వేరే పేర్లు పంపారు. కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి గారు సైదాబాద్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, కట్ల సతీష్, సుమలత గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, ఇందిరా రాజగోపాల్ గారు తారామతిపేట నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి, శెట్టి సూరిబాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మధుకర్ గారు నందిపేట నుంచి, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి, హర్షిణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పసునూటి సుధాకర్ ఉమాగారు గిర్మాజీపేట్ వరంగల్ నుంచి కరెక్ట్గానే బలికాను అనుకుంటున్నాను, నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణచారి గారు, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, తోట సంతోష్ నిఖిల పొతంగల్ నిజామాబాద్ నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా చిలకమర్రి ఉపేంద్రచారి గారు, విరూపాక్షప్ప రాయగిరి నుంచి, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్, అడపు సంతోష్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు, హుడా కాలనీ నుంచి బుజ్జి గారు కరెక్ట్గా పంపించారు, ఫ్యూచర్ సిటీ కడతాల నుంచి కానుగుల గోపాల్ గారు, కీసర మండలం గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ గారు, జాపా భూమేశ్వర్ గారు వెల్లుల్ల నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మెడ నుంచి, నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్గా పంపించారు, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోలం నుండి పంపించారు మనకి, గణేష్ వేదవతి గారు సికింద్రాబాద్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, భోగా మార్కండేయ అనిత గారు కరెక్ట్గా పంపించారు. వీళ్ళందరూ కూడా మనకి ఇవాళ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇన్ టైంలోనే మనకి ఆన్సర్ పంపించిన వాళ్ళలో సంతోష్ సుప్రియ గారు బౌరంపేట నుంచి కూడా ఉన్నారు, ఆర్మూర్ నుంచి ఉమాభారతి గారు కరెక్ట్గా పంపించారు, తర్వాత అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి ఏక్నాథం మంగ గారు, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప వీళ్ళందరూ కూడా కరెక్ట్గా పంపించారు. బృందావనం సినిమాకి సంగీత దర్శకులు ఎవరు అంటే మాధవపెద్ది సురేష్ గారు. మాధవపెద్ది సురేష్ గారు సంగీతం అందించినటువంటి బృందావనం సినిమా. మాధవపెద్ది గారు సంగీతం గారి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, మేడం, ఈ సినిమాలన్నింటికీ కూడా మాధవపెద్ది సురేష్ గారితోనే పనిచేశారు సంగీతం గారు. ఆయన సంగీతం అందించిన భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం ఈ సినిమాలకి నంది పురస్కారాలు వచ్చాయి మాధవపెద్ది సురేష్ గారికి. ఇదండి వాళ్ళ షో టైం. షో టైంలో మ్యాక్సిమం పేర్లు చదవడానికి నేను ప్రయత్నించాను, శ్రోతలందరూ కూడా కరెక్ట్గా పంపించారు. ఏం పర్లేదు, మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి, ఇంతే ఉత్సాహంగా ఆన్సర్స్ పంపించండి రేపటి షో టైంలో కూడా. ప్రతిరోజు షో టైం ఉంటుంది మనకి, మనందరికీ ఇష్టమైన షో టైం ప్రతిరోజు ఉంటుంది కాబట్టి రేపు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంతే విధంగా మంచి మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలుగా వస్తోంది. ఇప్పుడు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:16. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారు? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.

శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై తమ తమ రంగాల్లో విజేతలు నిలిచి ఎంతో మందికి ప్రేరణ ఇస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతోన్న మహిళా మణుల విజయ గాథలు మీ ముందుకు తీసుకొచ్చే శక్తిశీలి కార్యక్రమంలో మరి ఇవాళ ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఎవరామె తెలుసుకుందాం మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సంతోషం సినిమా నుంచి విన్న పాట అది. ఆర్పి పట్నాయక్ సంగీతం, రాజేష్ ఉషా పాడారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

మధురిమ. రెండు గంటల 25 నిమిషాలు దాటి 32 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇవాళ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎంతో కృషి చేసి ఆ కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి నవీన పద్ధతుల్ని జోడించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఒక ప్రముఖ విద్వాంసురాలు గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మరి ఇంతకీ ఎవరామే చెప్తాను. భారతీయ కళల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న మహిళలు చాలామందే ఉన్నారు. వారిలో బెంగళూరుకు చెందిన డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు ఒకరు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి దేశ విదేశ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారామే, ఆకట్టుకుంటున్నారామే. నాన్నగారి ప్రోత్సాహంతో 10 ఏళ్ల వయస్సు నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు రాధిక గారు. సంగీతమే తన ప్రపంచంగా పెరిగారామే. ఏదైనా కొత్త సినిమా పాట విడుదలైతే చాలు, చిన్నప్పటి నుంచి పట్టుబట్టి మరీ ఆ పాట నేర్చుకుని మరీ పాడేవారు. అలా వారి కుటుంబం మైసూర్ షిఫ్ట్ అయిన తర్వాత హెచ్ఎన్ రాజలక్ష్మి గారి దగ్గర కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకున్నారు రాధిక. తర్వాత మైసూర్ యూనివర్సిటీ నుండి పిహెచ్డి పూర్తి చేశారు. భారత శాస్త్రీయ సంగీతంలో చాలా విస్తృత పరిశోధనలు చేశారు డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు. మరి ఆవిడ విజయ ప్రస్థానం ఈనాటి శక్తిశీలిలో మరింత మాట్లాడుకుందాం ఈ మంచి పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శాస్త్రీయ సంగీతం అంటే ఇంత బాగుంటుందా అనిపించేటువంటి అద్భుతమైన పాట ప్లే చేస్తున్నాను మీకోసం. వినండి, స్టే ట్యూన్డ్.

మార్నింగ్ రాగా అనే సినిమాలో పాటిది. సుధా రఘునాథన్, రంజనీ రామకృష్ణ అద్భుతంగా పాడిన పాట. ఈ పాటకి సంగీతం మణిశర్మ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: శక్తిశీలిలో డాక్టర్ రాధికా బాలకృష్ణన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ జీవిత విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు పాడడంలో రాధిక గారు దిట్ట. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 15 ఏళ్లకు పైగా అనుభవం గడించిన ఆమె సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి దేశ విదేశాల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చారు. లండన్, బర్మింగ్హామ్ నగరాల్లో సంగీత కచేరీలు చేస్తూ కర్ణాటక సంగీతంలోని మాధుర్యాన్ని విదేశీయులకు అలాగే అక్కడ స్థిరపడ్డ మన భారతీయులకు కూడా పంచారు. అక్కడున్న మన భారతీయులకైతే ఈవిడ సంగీత కచేరీ ఉందంటే నిజంగా పండుగే. కర్ణాటక సంగీతాన్ని ఆరాధించేటువంటి ఎన్ఆర్ఐలు ఎంతోమంది రాధికా బాలకృష్ణన్ గారి షో ఉందంటే టికెట్లన్నీ హాట్ కేక్స్లో అమ్ముడైపోతాయి అన్నమాట. అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆమె. May 2023 బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీలోని ఇండియన్ స్టడీస్ విభాగానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ICCRకి చైర్పర్సన్గా వ్యవహరించారు రాధికా బాలకృష్ణన్ గారు. ఈ క్రమంలో అక్కడ విద్యార్థులకు సంగీత పాఠాలు బోధించడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఎన్నో ఇచ్చారు. ప్రస్తుతం ఆవిడ శంకర్ మహాదేవన్ గారి అకాడమీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, విజిటింగ్ ప్రొఫెసర్గా. అంతేకాదు యూకేలోని ప్రతిష్టాత్మక సంగీత పాఠశాల ఆర్బీసీకి కూడా ఆవిడ విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. మరి ఆర్బీసీ అంటే ఏంటో చెప్తాను తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే పవన్.
2: చిటపట చినుకుల తాళం.

0: ఎగిరే పావురమ్మ సినిమా నుంచి విన్న పాటిది. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, బాలుగారు చిత్రగారు పాడారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాతమధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: .248 cross 35 seconds అవుతుంది. శక్తిశీలిలో మనం డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాక మీకు చెప్పాను కదా ఆర్బీసీ అంటే ఏంటో, తర్వాత చెప్తానని చెప్పి. ఆర్బీసీ అంటే రాయల్ బర్మింగ్హామ్ కన్జర్వేటరీ అనమాట ఆర్బీసీ. దాని నుంచి డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు గౌరవ ఫెలోషిప్ అందుకున్నారు. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం అది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి కర్ణాటక గాయనిగా కూడా రికార్డు సృష్టించారు రాధికా గారు. ఈ ఫెలోషిప్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

రాబోయే జనరేషన్స్ ని కూడా గొప్ప సంగీత కళాకారులుగా తీర్చిదిద్దే దిశగా తను చేస్తున్న ప్రయత్నానికి దక్కిన గౌరవం అంటారు రాధికా గారు. మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు శక్తిశీలి కార్యక్రమంలో ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విన్న ఈ వండర్ఫుల్ మెలోడీ దొంగరాముడు అండ్ పార్టీ సినిమాలోది. చక్రి గారు సంగీతం, పెద్దాడ మూర్తి సాహిత్యం, బాలుగారు సుజాత గారు పాడిన పాట.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై
3: మీట్ ద స్టార్.
0: 2:55 స్టూడియో క్లాక్ లో సంగీతానికి భౌగోళిక హద్దులుండవు అని నిరూపించిన గొప్ప కళాకారిణి, మన శాస్త్రీయ సంగీతాన్ని ఎల్లలు లేకుండా విశ్వవ్యాప్తం చేసిన డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు శక్తిశీలే కదా. మరి నిజంగా తన సంగీత శక్తితో ఎల్లలు దాటి ప్రపంచ ప్రసిద్ధి పొందిన గొప్ప కళాకారిణి ఆమె. ఆమె ప్రస్థానం ఇలానే అప్రతిహతంగా కొనసాగాలి, శాస్త్రీయ సంగీతంతో పాటు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి, ఎన్నో జనరేషన్స్ని తన సంగీత పాఠాలతో ఎడ్యుకేట్ చేయాలి, తద్వారా మంచి మంచి కళాకారులు పుట్టుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

హైదరాబాద్ కేంద్రం సమయం 5:30 సాయంకాల ప్రసారాలకు ఎఫ్ఎం శ్రోతలకు స్వాగతం పలికేస్తూ ఇప్పుడు వినేద్దాం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అమ్మ రాజీనామా చిత్రం నుండి ఈ అమ్మ పాటతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ముందుగా ఈ పాఠం కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాటతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం.

నిజమే కదా, ఈ సృష్టిలో అమ్మ అనే మాట కంటే గొప్ప పదం ఏముంది? కొట్టినా తిట్టినా అమ్మ అమ్మే. మరి మీరేమంటారు? వింటూనే ఉండండి 103.2 MHz మరియు న్యూస్ 1 AR మొబైల్ యాప్.

0: మీరు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డిసిసి బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: విరామం అనంతరం అభిరుచి కార్యక్రమానికి పునఃస్వాగతం. అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఉయ్యాల జంపాల చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు సికింద్రాబాద్ కానాజీగూడ ఇందిరానగర్ నుండి శ్రీనివాస్ పద్మావతి శ్రీకాంత్ సంధ్యారాజు సాయిభూషణం జాహ్నవి పల్లవి మౌనిక శ్రీనిధి.

మీరు విన్న ఆ పాటకు సాహిత్యం అందించారు ఆరుద్ర, సంగీతం సమకూర్చారు పెండ్యాల నాగేశ్వరరావు, గానం ఘంటసాల పి సుశీల. శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ మానన్ కుమార్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. రేపు ఉదయం 8:00 ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. అభిరుచి వింటున్న శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీంవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోకాళ్లు, కీళ్లు, నడుము నొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

0: అభిరుచి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఒసే రాములమ్మ చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ సుమలత బృందం పాడింది. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్త అనిష్య లత
1: సమర్పిస్తుంది. స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

ప్రజెంటింగ్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. వింటున్న కార్యక్రమం అభిరుచి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. వింటున్న పాట రాజేష్ ఉషా పాడింది, సంగీతం అందించారు ఆర్పి పట్నాయక్. చిత్రం సంతోషం. ఈ పాటను కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు.

0: అభిరుచి ఉంటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాటరాక్ట్, మొతిబిందు, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మోకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 18వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 18వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిక్కిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకరిపోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న ఈ పాట జయం మనదేరా చిత్రం నుండి.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక సూచన, ఉదయం ప్రసారంలో ఒక్క నిమిషంలో వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో ఎలా వింటున్నారో, అలాగే సాయంత్రం ప్రసారంలో అభిరుచి కార్యక్రమానికి ఉత్తరాలు రాసి మీకు నచ్చిన పాటలు కూడా వినవచ్చు. మీరు చేయాల్సిందంతా ఒక ఉత్తరం తీసుకుని మీకు నచ్చిన పాట పేరు, సినిమా పేరు, మీ పేరు, ఊరు వివరాలతో మా అడ్రస్ కి ఒక ఉత్తరం రాయడమే. మరి మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001.

ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమం.

0: మధ్యన చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
2: చిక్కుకున్నాడు.
0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీసీ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: పిఎం జయ్, అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటన విన్నారు, శ్రోతలు వింటున్నారు జానపద సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎంహెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ముఖాన్ నటిమల
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం సినీ సరాగాల కార్యక్రమం సినీరంజని. కార్యక్రమంలో ముందుగా వస్తుంది కోర్టు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటనలు విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొదల. మీరు వింటున్నారు సినీ రంజని. వింటున్న ఈ పాట చిత్ శ్రీరామ్ పాడింది. చిత్రం ఊరు పేరు భైరవ

సినీరంజని కార్యక్రమంలో మీరు వింటున్న పాట నేను లోకల్ చిత్రం కోసం. శ్రీమణి సంగీతానికి నరేష్ అయ్యర్, మనీషా ఈరబత్తిని పాడిన ఈ బ్యూటిఫుల్ డ్యూయెట్.

వింటున్న పాటతో సినీరంజనీ కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ సాయంత్రం 6:35. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్దరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు వాణిజ్యాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
1: Our target by 2034 we wanted to reach $1 trillion economy. By 2047 we wanted to reach $3 trillion economy. Whereas Prime Minister of India has announced Viksit Bharat 2047, Bharat government wants to reach $30 trillion economy.
0: పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని, పనుల పురోగతిపై తానే స్వయంగా ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ది కోసం సహకరించిన స్థానిక రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి న్యాయమైన పరిహారంతో పాటు స్థానిక ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ఫారం నింపి చైతన్యపురంలోని సాధన స్కూల్లో బీఎల్ఓకు ఆయన సమర్పించారు. అక్కడే ఆన్లైన్లోనూ ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్బంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ దరఖాస్తుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఈ నెల 24 లోపు ఎన్యూమరేషన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 50% మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఈ రోజుతో గడువు ముగిసినప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించకుండా నెట్వర్క్ ఆసుపత్రులతో మార్గదర్శకాలను ఖరారు చేయకుండానే గత 2 నెలలుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ నుంచి 1.5% ప్రీమియం కట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. అర్హులైన వారందరికీ తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలని, అలాగే ఇప్పటి వరకు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఖండించారు. ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీంగల్లో ఆసుపత్రి, ఆర్టీసీ డిపోతో సహా పలు అభివృద్ది పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా చేపట్టే నిరసన కార్యక్రమానికి ముందుగానే ప్రశాంత్ రెడ్డిని నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని రామారావు ఆరోపించారు. భద్రాచలంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్బంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి బి రాహుల్ పాల్గొన్నారు. నిరుద్యోగ, గిరిజన యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వృత్తి నైపుణ్యాల శిక్షణ పొంది స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు. రాష్ట ప్రభుత్వం 4 ఐటీడీఏల పరిధిలో గిరిజన యువతకు విస్తృత స్థాయిలో నైపుణ్య శిక్షణలు అందిస్తోందని, ప్రస్తుతం భద్రాచలం, అశ్వరావుపేట, ఇల్లందు, ఖమ్మం వైటీసీలలో 570 మందికి ఉచిత వసతి భోజనము, శిక్షణ సామగ్రి శిక్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆపదలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 లక్షలకు పైగా విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ మామునూర్ విమానాశ్రయం పునరుద్దరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్సెషన్ అగ్రిమెంట్ ఒప్పందానికి సంబంధించిన 150 కిలో

0: గంటల పరిధి నిబంధన నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిరభ్యంతర పత్రం సాధించగలిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు తమ వల్లే వచ్చిందని పేర్కొంటూ క్రెడిట్ దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011లోనే దీనిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలు జరిగినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని ఎందుకు అందుబాటులోకి తేలేకపోయిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడం పక్కనబెట్టి విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31లోగా నవోదయ .gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భంగా సనత్నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకి వెళ్లే ఎగుమతి కంటైనర్లను ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక సంబంధాల్లో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత వన్ వే ట్రాఫిక్ విధానం అమలును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్లు పరిశీలించారు. ఫిలిం నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వంటి కీలక జంక్షన్ల గుండా 5 కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సమస్యలను సమీక్షించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ నిధిపై ఇటీవల వచ్చిన ఒక నివేదిక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 2023లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జర్నలిస్టులకు సకాలంలో సహాయం అందించేలా ప్రభుత్వం సంస్కరణలను సరళీకృతం చేసింది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను ఇప్పుడు త్రైమాసికానికి ఒకసారి నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం, శాశ్వత వైకల్యానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచినట్లుగా పేర్కొంది. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యకుడు ఉదయ్ భానుచిబ్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యకుడు శివచరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ కుల సంఘాలు, సామాజిక వర్గాల నాయకులపై శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు. శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫామ్ల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు అక్రమదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ మామనూర్ విమానాశ్రయం పునరుద్దరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: आदौ मुख्य वार्ताः. भारत ब्रिटेन देशयोः व्यापक आर्थिक एवं वाणिज्यिक सन्धिः अद्यतन कार्यान्वितो जातः. अयं सन्धिः भारतस्य कृषकेभ्यः, उद्यमेभ्यः, सूक्ष्म लघु मध्यमोद्यमेभ्यश्च नवीनां गतिं प्रदास्यतीति प्रख्यातवान् प्रधानमन्त्री.

0: व्यापारीमार्गयुक्तस्य एलिवेटेड कॉरिडोर इत्यस्य विकासाय अपि मंत्री परित सदा अनुमोदितम्। परियोजनायाः आहत्य व्ययः प्रायः 11,000 कोटि रूप्यात्मकः वर्तते। इयं योजना NH 31 तथा काशी रेल स्थानकयोः मध्ये यात्राकालं प्रायः 40 निमेषात् 20 निमेष पर्यन्तं न्यूनीकरिष्यति, यच्च प्रायः 50% यावत् न्यूनी भविष्यति।
1: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर। 43 किलोमीटर इसकी लेंथ है। 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा। दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर। 46 किलोमीटर का ये होगा, 14,448 करोड़ रुपीस का बनेगा।
0: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीय वाणिज्योद्योग मन्त्रिणा पीयूष गोयलेन प्रोक्तं यत् समग्रार्थिक व्यापार सन्धिः व्यापारस्य निवेशस्य नवान्वेषणस्य च नूतनान् मार्गान् उद्घाटयति। आंग्ल दैनन्दिने प्रकाशिते एकस्मिन् लेखे श्रीगोयलः अवदत् यत् एषः सन्धिः उद्योगानां कृते अद्वितीयावसरान् सक्ष्यति। सहैव प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः 47+2000 विकसित भारतस्य दूरदृष्टिम् अधिक गतिशीलां करिष्यति। अयं महत्वाकांक्षी सन्धिः भारतस्य जनानां क्षमताम् आकांक्षां च प्रतिबिम्बयन् समाजस्य प्रत्येकं वर्गं सशक्तं करिष्यतीति सः अवोचत्। भारतेन संकेतो दत्तः यत् संयुक्तराष्ट्र सुरक्षा परिषदः परिष्करणे असफलतायाः सहैव वैश्विक संघर्षाणां प्रभावी समाधाने विफलतायाः कारणात् संयुक्तराष्ट्रं प्रति जनानां विश्वासः निरन्तरं क्षीयते। संयुक्तराष्ट्रे बहुपक्षीयतायाः भविष्योन्मुखसज्जीकरणम् इति विषये आयोजिते मन्त्रिस्तरीय गोलमेज उपवेशने सम्बोधनकाले भारतस्य स्थायी प्रतिनिधिः पी हरीश अवोचत् यत् सुरक्षा परिषदा प्रचलत्सु संघर्षेषु सार्थक हस्तक्षेपो नैव विहितः, येन अन्ताराष्ट्रिय शान्ति सुरक्षयोः रक्षणाय परिषदः क्षमतायां प्रश्नाः उद्भवन्ति। भारत ऋतु विभागेन अद्य ओडिशा राज्ये अत्यधिक वृष्ट्यै रक्तवर्णीया पूर्व संचेतना प्रदत्ता। सहैव पृथक पृथक स्थानेषु अत्यधिक वृष्टेः संभावनापि प्रकटिता। श्वयावत् पूर्वोत्तर भारतस्य बिहारस्य पश्चिमवंगस्य उत्तराखण्डस्य केषुचित् भागेषु अपि प्रचण्ड वृष्टिः भवितुमर्हति। फीफा विश्वकप फुटबॉल क्रीडायां गत विजेता अर्जेंटीना देशः अद्य रात्रौ अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे द्वितीयायां उपांत्य चक्रीय क्रीडायां इंग्लैंड देशं सम्मुखी करिष्यति। क्रीडायाः आरम्भः तावत् भारतीय समयानुसारं प्रातः 12:30 भविष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వినండి సమాచార దర్శిని. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ హైదరాబాద్ లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీడీడీ శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవదాస్ సక్పాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలియజేశారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదని, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జులై 19, 2026 వరకు టీఎస్ స్టడీ సర్కిల్ .co.in వెబ్సైట్ లో స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. వెబ్సైట్ మరోసారి టీఎస్ స్టడీ సర్కిల్ .co.in

0: పరీక్ష జులై 26, 2026 నిజామాబాద్ లో నిర్వహిస్తారని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 0402354-6552, మరొక నంబర్ 99122-7425 ని సంప్రదించాలని పేర్కొన్నారు. ఫోన్ నంబర్లు మరోసారి 0402354-6552-99122-7425. సమాచార దర్శన్ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీసీ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎఫ్ఎం శ్రోతలకు ఒక గమనిక. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యురేషన్ ఫారం కరెక్ట్ గా నింపే విధంగా చూడాలని డిఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటనను నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి జారీ చేయడమైంది. గమనిక విన్నారు.

వారసీవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:35 దాటి 35 సెకండ్లు. సినీరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి స్నేహగీతం చిత్రం నుండి ఈ పాటను.

సినీరంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇంజనీరు సైక్రెటిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ విశాల్ గారు తగిన సలహాల సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: అనుచిత్రం నుండి పాట విన్నారు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకృత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

ఆ పాటతో ఈనాటి సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:50 వస్తుంది. కొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యము కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి

సౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తు పెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, బూదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావోనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను, మూర్ఛ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్ఛే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను

కలిగి ఉంటుంది. ఆటిజం మతి మరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పిసిఓడి, పిసిఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖ వ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనుబాల కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వము చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలే క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది, అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండడంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకం చొప్పున, రోజుకు కనీసం ఒక్కసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన కానీ, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ సాయంత్రం రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఈ ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా వింటారు 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలానికి అనువైన కందిపంట సాగు గురించి నిజామాబాద్ రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి షేరి శృతిగారు అందించే వివరాలు వింటారు. రాత్రి 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా

సినీ గీతాలు వినవచ్చు. ఇక 8:30 లలిత సంగీతం, రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. ఇక 10:00 అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం ప్రభాత ప్రసార కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవదేవం భజే నుండి కొన్ని భక్తి గీతాలు వింటారు. ఇంకా 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో 6 సాయిల్ గారి మహితోక్తులు ప్రసారమవుతాయి. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి. 7:00 ప్రసార విశేషాలు వినవచ్చు. 7:15 ప్రసారమయ్యే ప్రభాత్ లహరి కార్యక్రమంలో డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్రెటిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైక్రియాటిస్ట్ డాక్టర్ విశాల్ గారి సలహాలు వింటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 ప్రసారమవుతుంది. అనంతరం ఇదే కార్యక్రమంలో 8:00 ప్రసారమవుతుంది వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో గైనకాలజిస్ట్ డాక్టర్ వర్ష దివ్యతేజ గారి సూచనలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సుమధుర గీతాలతో మీ ముందుకొస్తుంది సినీ రంజనీ కార్యక్రమం. ఇక 9:00 శ్రోతలు ఎంతగానో ఎదురుచూసే హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 మధ్యాహ్నం 12:00 వరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి. ఇవి రేపు ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రైతు సోదరులకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలానికి అనువైన కంది పంట సాగు గురించి నిజామాబాద్ రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి షేరి శృతి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోస్ల సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం

0: ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: ఆయుష్ మంత్రాలయం డబ్ల్యూహెచ్ఓ కే మాధ్యమ సే ఉన్కే సాత్ మిల్కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవా కే వైశ్విక మానకీకరణ కో మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హై. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణి కి వ్యాపక వైశ్విక స్వీకృతి కో బల్ మిలేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीस का बनेगा.
0: देशीय सेमी कंडक्टर रंगानी बलोपेतन చేయడానికి 1,25,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इंपोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్దం చేయడంలో దేశానికున్న నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక

0: రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రీ నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 45 సెకండ్లు.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వానాకాలానికి అనువైన కంది పంట సాగు గురించి నిజామాబాద్ రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి షేరి శృతి గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ మధ్య

0: నమోదు కావచ్చు. గాలిలోని తేమ 76 నుండి 88% మరియు మధ్యాహ్నం 62 నుండి 76% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 19 నుండి 29 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు కొమ్ము రకం క్వింటాలు ఒకింటికి గరిష్ట ధర 19,202 రూపాయలు, కనిష్ట ధర 9,000 రూపాయలు, మోడల్ ధర 15,000 రూపాయలు. పసుపు గోళా రకం గరిష్ట ధర 15,125 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 14,006 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 13,327 రూపాయలు, కనిష్ట ధర 8,007 రూపాయలు, మోడల్ ధర 12,060 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 13,199 రూపాయలు, కనిష్ట ధర 12,056 రూపాయలు, మోడల్ ధర 13,156 రూపాయలు. మొక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 1,872 రూపాయలు, కనిష్ట ధర 1,509 రూపాయలు, మోడల్ ధర 1,872 రూపాయలు. కందులు గరిష్ట ధర 5,958 రూపాయలు, కనిష్ట ధర 5,658 రూపాయలు, మోడల్ ధర 5,958 రూపాయలు. వడ్లు 1,010 రకం గరిష్ట ధర 1,569 రూపాయలు, కనిష్ట ధర మోడల్ ధరలు కూడా 1,569 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. పంట పొలాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వానాకాలానికి అనువైన కంది పంట సాగు గురించి నిజామాబాద్ రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి షేరి శృతి గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనం వానాకాలం సీజన్ నందు సాగు చేయడానికి అనువైనటువంటి మరియు రైతు సోదరులకి అతి తక్కువ పెట్టుబడి, అతి తక్కువ శ్రమతో కూడి అధిక లాభాలను అందించగలిగేటటువంటి కంది పంట సాగు విధానం గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. కంది పంట జూన్ 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుకోదగినటువంటి అనువైనటువంటి పప్పుధాన్యపు పంట. నేలల విషయానికి వస్తే నీరు త్వరగా ఇంకిపోయే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, చలకా నేలలు మరియు మురుగు నీరు పోయే వసతిగల నల్లరేగడి నేలల్లో కూడా మనం కంది పంటను సాగు చేసుకోవచ్చు. భూమిని 2 సార్లు నాగలితో దున్ని నేలను మెత్తగా తయారు చేసుకొని పంటను సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి కంది రకాల గురించి తెలుసుకుందాము. మొదటిది పల్నాడు LRG 30 రకం. ఇది 1980 సంవత్సరంలో విడుదలైనటువంటి రకం మరియు ఇది వానాకాలం సీజన్ నందు సాగు చేయడానికి అనువైనటువంటి 170 నుంచి 180 రోజుల పంట కాలం కలిగి ఉండి 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి ఇవ్వగలిగినటువంటి రకం. గురగణాలు గమనించినట్లయితే మొక్క గుబురుగా పెరిగి కాపు మీద పక్కలకు వాలిపోతుంది. పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. కాకపోతే ఇది ఎండు వెర్రి తెగుళ్లను తట్టుకోలేదు. రెండవది LRG 38 రకం. ఇది 2002 సంవత్సరంలో విడుదలైనటువంటి రకం. పంటకాలం 170 రోజులుగా ఉండి దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు ఇస్తుంది. ఈ మొక్కలు ఎత్తుగా గుబురుగా పెరుగుతాయి. పువ్వులు పసుపచ్చగా ఉంటాయి. గింజలు లావుగా గోధుమ వర్ణంలో ఉంటాయి. మూడవది LRG 41 రకం. ఇది 2006వ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి రకం. ఇది 120 రోజుల పంట వ్యవధి కలిగి ఉండి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకి చాలా అనుకూలంగా ఉంటుంది. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించ

చేయవచ్చు. నాలుగవది లక్ష్మి, ఐసిపిఎల్ 85063. ఇది 1997 సంవత్సరంలో విడుదలైనటువంటి రకం. 160 నుంచి 170 రోజుల పంట వ్యవధి కలిగి 7 నుంచి 8 క్వింటాళ్ల పంట దిగుబడి

దాదాపుగా 160 నుంచి 165 రోజుల పంట వ్యవధి కలిగి ఉండి 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులుగా కాస్తాయి. గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. కాయ తొలచు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. మరొకటి ఆశ, ICPL 8711 రకం. ఇది దాదాపుగా 170 నుంచి 180 రోజుల పంట వ్యవధి కలిగి ఉండి 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. ఎండు మరియు వెర్రి తెగులను తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. మరో రకం LRG 52. ఇది 2017 సంవత్సరంలో విడుదలైంది. 155 నుంచి 160 రోజుల పంట వ్యవధి కలిగి ఉండి దాదాపుగా 8 నుంచి 9 క్వింటాల పంట దిగుబడిని ఇస్తుంది. ఎండ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. LRG 105 ఈ రకం 2020లో విడుదలైంది. 160 నుంచి 170 రోజుల పంట వ్యవధి కలిగి ఉండి 8 నుంచి 10 క్వింటాల పంట దిగుబడిని ఇస్తుంది. ఎండు తెగులు వెర్రి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. నిటారుగా పెరగడం వలన అంతర పంటలకి అనుకూలంగా ఉంటుంది. LRG 133 ఈ రకం సౌభాగ్య అని కూడా పిలుస్తారు. 2020 సంవత్సరంలో విడుదలైంది. 165 నుంచి 175 రోజుల పంట వ్యవధి కలిగి ఉండి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఎండు తెగులను తట్టుకుంటుంది. పంట వేయడానికి ముందుగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ద్రవరూప రైజు బియ్యంను కిలో విత్తనానికి 5 నుంచి 10 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తినట్టయితే అధిక దిగుబడి పొందవచ్చు. వానాకాలం నందు పంట సాగు చేసినట్టయితే మొక్కల ఎత్తు 2 మీటర్ల వరకు ఉంటుంది. అదే యాసంగి నందు 1.2 మీటర్ల వరకు మొక్కల ఎత్తు ఉంటుంది. వానాకాలం నందు వేసిన పంటకి కొమ్మలు బాగా వస్తాయి. కాయగింజల పరిమాణం కూడా బాగుంటుంది. అదే యాసంగి నందు కొమ్మలు తక్కువగా వస్తాయి మరియు కాయగింజల పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఈ చీడపీడల తాకిడి వానాకాలం నందు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే యాసంగి నందు కొంచెం తక్కువగా ఉంటుంది. దిగుబడి విషయానికి వస్తే వానాకాలం నందు ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. అదే యాసంగి నందు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి మనం యాసంగి కంటే కూడా వానాకాలం నందు కంది పంట సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాము. కంది పంటను ఆశించి నష్టపరిచే పురుగుల్లో ముఖ్యమైనవి ఆకుచుట్టు పురుగు, శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు మరియు కాయ ఈగ. కంది పంట పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకి 2 మిల్లీలీటర్ల క్వినాల్ పాస్ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. రెండవది శనగపచ్చ పురుగు. ఈ పురుగు పూత పిందే దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. సమగ్ర సస్యరక్షణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1. వేసవిలో లోతు దుక్కు చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలవుతుంది. 2. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైనటువంటి జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా వేసినట్టయితే పురుగు తాకడే తక్కువగా ఉంటుంది. పచ్చ పురుగును తట్టుకునేటటువంటి ICPL 332, LRG 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ కూడా తిరిగి పూతకు రాగల LRG 30, LRG 38 వంటి కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేదా వేప సంబంధిత మందులను పిచికారీ

0: చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణ రహితంగా వాడరాదు. ఇప్పటి వరకు చెప్పినటువంటి చర్యలు తగిన సమయంలో చేపట్టలేని పరిస్థితుల్లో తప్పనిసరి అయితే మాత్రం పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయ దశలో ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసివేట్ 1.5 గ్రాములు లేదా డెల్టామెత్రిన్ 0.9 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటర్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మూడవది మారుక మచ్చల పురుగు. దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. తర్వాత దశలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్ప్ 1 గ్రాము లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంథ్రిలిప్రోనిల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి మందులను మార్చి మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. నాలుగవది కాయ ఈగ. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకి కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పిందె దశలో 5% వేప గింజల కషాయం పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథయోట్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా డెల్టామెథ్రిన్ 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల విషయానికి వస్తే ఎండు తెగులు, వెర్రి తెగులు, మాక్రోఫోమినా తెగులు, మాక్రోఫోమినా ఎండు తెగులు వంటివి పంటను నష్టపరుస్తాయి. ఎండు తెగులు గురించి మొదటగా తెలుసుకుందాము. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని, మొక్కలో కొంత భాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనబడతాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించే పొలాలలో జొన్న పంటతో పంట మార్పిడి చేయాలి. ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133, 33 సౌభాగ్య, ఐసిపిఎల్ 8711, 9 మరియు ఐసిపి 8863 వంటి కంది రకాలు ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకి నీరు నిల్వ ఉండే భూముల్లో కంది పంటను సాగు చేయకపోవడం చాలా మంచిది. రెండవది వెర్రి తెగులు. ఇవి వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది, పూత పూయదు. ఈ తెగులు అజారియా కజాన్ అనే కంటికి కనిపించని ఇరియాఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తు నివారణ చర్యలలో భాగంగా విత్తిన 60 నుంచి 90 రోజుల వ్యవధిలో నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 4 మిల్లీలీటర్ల కెరాతెన్ను కలిపి 10 రోజులకొకసారి 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులను కొంతవరకు తట్టుకోగలిగినటువంటి ఐసిపిఎల్ 8711, 9, ఐసిపిఎల్ 8506, 3, బిఎస్ఎంఆర్ 853 వంటి రకాలను సాగు చేసుకోవాలి. మాక్రోఫోమినా ఎండో తెగులు అనేది పంట నాశించే తెగుల్లో మరొకటి. ఈ తెగులు ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన గోధుమ వర్ణపు మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోను, మధ్యభాగం తెలుపు వర్ణంలోను ఉంటాయి. మొక్కలలో కొన్ని కొమ్మలు వాడి ఎండిపోతాయి. ఎల్ఆర్జీ 66 కంది రకం ఈ తెగులను తట్టుకుంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయడం మంచిది కాదు. పంట కోత నిల్వ మనం గమనించినట్లయితే కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెతో కొట్టి కాయల నుంచి గింజలను వేరు చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టి బూడిద కాని వేప ఆకులు కాని కలిపి నిల్వ చేసుకోవాలి. విత్తే పద్ధతి, నాగలి వెంబడి గాని సాళ్లలో గొర్రెతో కాని విత్తుకోవాలి. వానాకాలంలో నల్లరేడి నేగల్లో 150x20 సెంటీమీటర్లు అనగా వరుసల మధ్య 150, ముక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు విత్తుకోవాలి. ఎర్రనీళ్లలో అయితే 90x20 సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు విత్తుకోవాలి. ఎరువులు గమనించినట్టయితే చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు, వానాకాలంలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం వేసుకోవాలి. అంతర పంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకి అంతర పంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. కంది పంట లెగ్యూమ్ జాతికి చెందిన పంట కావడం వలన ఎరువులు తక్కువగా అవసరమవుతాయి. ఎందుకంటే ఇది వేళ్లలో ఉండే బొడిపుల ద్వారా గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరిస్తుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే వర్షాధార పంట, నీటి సదుపాయం ఉన్నట్లయితే 2 తేలికపాటి తడులు కూడా ఇవ్వచ్చు. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. కలుపు నివారణ, అంతర కృషి, పెండు మితాలిన్ 30% మందును ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 50% మందును ఎకరానికి లీటర్ చొప్పున విత్తిన వెంటనే కాని మరుసటి రోజు కాని పిచికారీ చేయాలి. విత్తిన 30 నుంచి 65 రోజులప్పుడు గుంటకతో కాని గొర్రెతో కాని అంతర కృషి చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డి జాతి కలుపు మొక్కలైన ఊద మరియు గరిక నివారణకి క్విజలోఫాప్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్న ఎడల ఎకరానికి 300 మిల్లీలీటర్ల ఇమాజిథిపిర్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతర పంటలు, తక్కువ కాల పరిమితి కలిగినటువంటి మినుము, పెసర, తృణధాన్యాలు, సోయాబీన్ వంటి పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. అంతర పంటల నిష్పత్తి చూసినట్టయితే కందితో పాటుగా జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు 1:2 నిష్పత్తిలో వేసుకోవాలి. లేదా పెసర, మినుము, సోయా చిక్కుడు లాంటి స్వల్పకాలిక పంటలు అయినట్టయితే ఈ పంటలు 1:7 నిష్పత్తిలో వేసుకోవాలి. అనగా కంది మొక్కజొన్న కలిపి వేసినట్టయితే విత్తన మోతాదు కంది 2 నుంచి 3 కిలోలు, మొక్కజొన్న 6 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా ఎరువులు చూసుకున్నట్టయితే కంది పంటకి 8 కిలోలు నత్రజని, 20 కిలోల భాస్వరం వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్ కానీ మినుము, పెసర లాంటి రకాలు వేసినప్పుడు కందితో పాటుగా 1:7 నిష్పత్తిలో వేయాల్సి ఉంటుంది. కంది విత్తనం 2 నుంచి 3 కిలోలు. అదేవిధంగా వేరుశనగ విత్తనం అయితే 42 నుంచి 45 కిలోలు అవసరమవుతుంది. ఈ కంది పంటను వానాకాలంతో పాటుగా యాసంగిలో కూడా సాగు చేయవచ్చు. కంది సాగు ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చు గమనించినట్టయితే కారణాంతరాల వల్ల తొలకరిలో ఏ పంట వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలలో రబీ కంది అనగా యాసంగి సీజన్ లో కూడా కంది పంటను సాగు చేసుకోవచ్చు. లేదా అధిక వర్షాలకు బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలలో కూడా మనం యాసంగినందు కంది పంట వేసుకోవచ్చు. తొలకరిలో స్వల్పకాలిక రకాలు అనగా మినుము, పెసర లాంటి పంటలు వేసుకొని అలాంటి పరిస్థితుల్లో రెండవ పంటగా కంది వేసుకోవచ్చు. స్వల్పకాలిక వరి రకాల తర్వాత కూడా కందిని వేసుకోవచ్చు. అయితే అక్టోబర్ తర్వాత మాత్రం కందిని విత్తకూడదు. తొలకరి కంది ఎక్కువ ఎత్తు పెరగడం వలన ఈ పంటను ఆశించే కాయ తొలుచు పురుగు మరియు మారుకా మచ్చల పురుగు నివారణ కష్టమవుతుంది. అయితే యాసంగి కంది అనువైన ఎత్తులో ఉండటం వలన సస్యరక్షణ చర్యలు చేపట్టడం తేలిక. రబీ కంది, యాసంగి కంది జనవరిలో పూతకొస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది, కాబట్టి పురుగును తట్టుకుంటుంది. తొలకరిలో 170 నుంచి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక రకాలైనటువంటి ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133, ఏసీపీఎల్, 8563 పల్నాడు, LRG 38, LRG 41, అభయ, ICPL 87119, ICPL 8863 వంటి రకాలను మనం యాసంగి నందు కూడా సాగు చేసుకోవచ్చు. అయితే వానాకాలం యాసంగి సీజన్ నందు సాగు చేసినటువంటి కంది పైరుకి కొంచెం మనం తేడాలు గమనించినట్టయితే, విత్తకాలం చూసుకున్నట్టయితే వానాకాలం పంట జూన్ నుంచి జూలై మాసం నందు విత్తుకోవాలి. అదే యాసంగి పంట చేయదలిచినట్టయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవాలి.
1: ఇంతవరకు మీరు వానాకాలానికి అనువైన కంది పంట సాగు గురించి నిజామాబాద్ రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి షేరి శృతిగారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

చేద్దామంట. వ్యవసాయం ఇంక గిట్టదని వ్యాపారం చేద్దామంట. పల్లె సీమలిడిసి జనం పట్నవాసం వస్తున్నారు. పట్నములో హంగులన్నీ పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నాయే. పల్లె మాటలే.

జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు వింటారు. జనాభా పెరుగుదలతో సేద్యయోగ్యమైన భూమి కోసం అడవుల్ని నరికివేయడంతో ఆవాసాలు కోల్పోయిన మూగజీవాలు జనావాసాలపై పంట భూములపై ఆధారపడుతున్నాయి. పంటలకు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు అడవి పందులు, కోతులు, ఎలుకలు, పక్షుల బెడద వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. కొండ ప్రాంతాల్లో అడవి భూముల్లో ఎక్కువగా నష్టం కలుగజేసే అడవి పందులు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా మారాయి. పలు రకాల పంటల్లో అడవి పందులు ఎక్కువగా పరిపక్వ దశల్లో నష్టం కలుగజేస్తాయి. వీటి ద్వారా ఎక్కువ నష్టపోతున్న పంటలు మొక్కజొన్న, ఇంకా వేరుశనగ. ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమిటంటే, వివిధ రకాల ముళ్ల పొదలు పరిపక్వ దశలో ఉన్న పంటల చుట్టూ కంచెలాగా అమర్చాలి. వాకాయ చెట్లను దగ్గర దగ్గరగా పొలం చుట్టూ నాటుకోవాలి.

0: ఈ చెట్ల ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశము ఉంది. మొక్కజొన్న, వేరుశెనగ పంటల చుట్టూ 4-5 వరుసల్లో దగ్గర దగ్గరగా కుసుమ పంటను వేయాలి. బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా ఎడారి జాతి మొక్కలైన నాగజముడు, బ్రహ్మజముడు కంచి పంటగా వేసుకోవాలి. ఇనుపతీగ లేదా జీఐ వైర్ ముళ్లతీగ పొలానికి చుట్టూ నేలకు 1 అడుగు ఎత్తులో కంచెలా 2 వరుసలు చుట్టాలి. చైన్ లింక్ ఫెన్స్, సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ అమర్చడం ద్వారా పంటల్లోకి అడవి పందులు రాకుండా నివారించవచ్చు. 2 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు ఉన్న గుంతలు పొలం చుట్టూ ఏర్పాటు చేయాలి. 1 లీటర్ ఎకోడాన్ మందును 75 నుండి 100 లీటర్ల నీటిలో కలిపి తడి నీళ్లపై పిచికారీ చేయాలి. లేదా 1 అంగుళం వెడల్పున్న గుడ్డ ముక్కను ఈ ద్రావణంలో ముంచి పొలం చుట్టూ కట్టాలి. ఊరపందుల పెంటను పిడకలుగా తయారు చేసి కుండల్లో అక్కడక్కడా ఉంచి కాల్చడం వల్ల కుండల నుండి వెలువడే పొగవాసనకు అడవి పందులు పంట ప్రాంతాలకు రాకుండా నివారించవచ్చు. ఊరపందుల పెంట వాసన అడవి పందులకు సరిపడదు. పంట పొలం చుట్టూ నేలపై ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు 1 అడుగు వెడల్పు చెక్కి మట్టి కనిపించేలా శుభ్రం చేయాలి. ఆ తర్వాత 25 నుండి 30 లీటర్ల ఊరపందుల పెంట ద్రావణం తయారు చేసి 100 లీటర్ల నీటికి కలిపి ఆ మిశ్రమాన్ని తడిసిన నేలపై పిచికారీ చేయాలి. ముట్టెతో భూమిని వాసన చూస్తూ ముందుకు వెళ్లడం పందుల అలవాటు. క్షౌరశాలల్లో దొరికే వెంట్రుకల్ని పల్చగా అక్కడక్కడా వేయాలి. పంది ముట్టెతో వాసన పీలుస్తూ వచ్చేటప్పుడు ముక్కు రంధ్రాల్లోకి వెంట్రుకలు వెళ్లడంతో పంది అసహనానికి గురై వెనక్కి వెళ్లిపోతుంది. అడవి పందులు రాత్రివేళల్లో పంటలు నాశిస్తాయి కాబట్టి వాటి రాకపై నిఘా ఉంచి రైతులు సామూహికంగా శబ్దాలు చేయడం లేదా వేట కుక్కల్ని పెంచి పందులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు. గొనాడోట్రాపిన్ హార్మోను అడవి పందుల ఆహారంలో కలిపి ఉపయోగించినట్లయితే వాటి పునరుత్పత్తిని చాలా వరకు నిరోధించవచ్చు. 100 గ్రాముల గోధుమ పిండిలో 1 ఉల్లిపాయ మరియు 1 వెల్లుల్లి మెత్తగా చూర్ణం చేసి ఉండలుగా చేసుకుని పొలం చుట్టూ గట్ల మీద 10-15 ఉండలు ఎరగా 3 లేక 4 రోజులు పెట్టాలి. ఆ తర్వాత జింక్ ఫాస్ఫైడ్ 0.7 గ్రాములు లేదా సోడియం మోనోఫ్లోరో ఎసిటేట్ లేదా వార్ఫారిన్ కలిపిన ఉండలను పంట పరిసర ప్రాంతాల్లో ఉంచడం వల్ల అడవి పందులు వాటిని తిని మళ్లీ పంట పొలాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోతాయి. ఇలాంటి యాజమాన్య పద్ధతులను పాటించి పంటల్లో అడవి పందుల బెడదను తగ్గించవచ్చు. ఇంతవరకు మీరు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026వ సంవత్సరం అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం వారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025వ సంవత్సరంలో విబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి ఈ విబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశం ఏమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
3: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.
2: వెంకట చలపతి గారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
3: భారత ప్రభుత్వం December 28 2025 దీని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకొని వచ్చింది.
2: దీన్ని సింపుల్ గా
3: విబీజీ రామ్జీని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047 వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
2: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలు అవుతా ఉందంటారు?
3: ఇప్పుడు ఇది 1 జూలై నుంచి 2026 నుంచి ఇది విబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున జూన్ 5, 2026 రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై నుంచి
2: 1వ తారీఖు 2026
3: నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్
2: అయింది,
3: అమలు చేయబడ్డది మన స్టేట్ లో.
2: ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి మార్పులు చెందాయి. సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
3: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 రోజులు విబీజీ రామ్జీ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు.
2: 100 రోజులు ఉండేది,
3: ఇంతకుముందు 100 రోజులు ఉండేది కుటుంబానికి. ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు
2: పెంచడం
3: జరిగింది. సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7,500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది. తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, పీక్ సీజన్ లో రైతులకు పని ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తామన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
2: ఇవన్నీ మార్పులు చేశారు.
3: అదేవిధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
2: ఇవన్నీ మార్పులు చేయాలి,
3: మార్పులు ఒక 4-5 మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
2: అంటే ఫండ్స్ అలోకేషన్ కూడా కొద్దిగా చేంజ్
3: అయ్యింది. ఫండ్స్ అలోకేషన్ కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
2: సరే వెంకట చలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు, ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
3: సో వాళ్ళకి రైతులకు ఉపయోగపడే సన్నాచిక రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్లో 2.5 ఎకరాల వరకు మాక్సిమం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు, అంటే మామిడి, చీని, జామ, ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం.

0: వీటన్నిటి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
0: రైతులు వచ్చి అక్కడ గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, క్షేత్ర సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వీళ్ళ సిబ్బంది ఏపీలు ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వీళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి ఆ మొక్కలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం ఉంటే మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీలు ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసి దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు.
0: ఉంటుంది. కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి
1: 3 ఇయర్స్.
0: 3 ఇయర్స్.
1: సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పంట తోటలకు సంబంధించి. ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
0: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
1: మునగ పంటకు కూడా తక్కువ
0: ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి చీని ఇట్లా మన రెగ్యులర్ గా ఉండే పంటలకంతా కూడా
1: 3 సంవత్సరాలు
0: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
1: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
0: చూసుకోవచ్చు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు. ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదు అంటారా?
0: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రై ల్యాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు.
1: అంటే రామ్జీ చట్టం ద్వారా వచ్చింది,
0: ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఉంది.
1: అంటే 2.5 ఎకరాలు కంపల్సరీ ఉండాలి
0: ఇప్పుడు.
1: ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు
0: కుటుంబానికి 2.5 ఎకరాలు ఉండాలంటే దీనికి ఎలిజిబిలిటీ వస్తే
1: ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
0: ఒకరు కానీ ఇద్దరు కానీ ఒక జాబ్ కార్డు హోల్డర్కి మనం 2.5 ఎకర్ వరకు ఇస్తాం.
1: సరేనండి. ఇప్పుడు మరి రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
0: ఇంకా మనం ఫారం ప్లాంట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదైనా చెట్లు పెట్టుకుంటాము, టెంకాయ చెట్లు పెడతారు గట్లలో ఇట్లా, అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి, పిల్లలు వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకుని వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఆ విధంగా మనకు రైతు ఫారం ప్లాంట్ వాటర్ తగ్గినాయి, ఫారం ప్లాంట్ చేయడం కానీ ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్, చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
1: రైతుకి అయితే చాలా ఉపయోగకరంగా
0: ఉపయోగకరంగా ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి.
0: ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
1: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈ బీజీ రామ్జీ చట్టం ద్వారా?
0: బీజీ రామ్జీ ఇప్పుడు మేము అనుకున్నట్లు 5 రకాల మార్పులు. మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ, దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అనే ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా ప్రొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది,
1: అప్లోడ్
0: చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
1: ఇప్పుడంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
0: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
1: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారు, గ్రామీణులకు ఏం చేస్తున్నారు, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందా దీంట్లో?
0: బట్ ఎవరైతే 20 ప్రదేశ్ అనుకుంటున్నారో ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా ఆ భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద నిలబడేటట్లుగా చేస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది.
1: అంటే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు,
0: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాలు అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీస్, మెయిన్ ఉద్యోగం ఒకటి. దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, తర్వాత కిచెన్ సీట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎస్ఎస్జి మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
1: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో, దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే విబీజీ రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, విబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో విబీజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:00. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతుంది మీ రేడియో నేస్తం. అభిరుచి కార్యక్రమంలో మొదటి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్ వీరంతా కోరుతున్న పాట ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుండి. ఈ పాటను పాడినవారు కీరవాణి, గంగా.

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440044837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. డాక్టర్ సీమనాయక్, 25వ వార్షికోత్సవం,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీమనాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: నిజామాబాద్ వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 3 నుండి సరస్వతి, కావ్య, లావణ్య, జీవన, సునీత, భారతీకృష్ణ, ఐశ్వర్య, హాసిని కృష్ణ, సాహితి, హరికృష్ణ, జయ, జయకృష్ణ, చంద్రకిరణ్, రవికిరణ్, సుహాస్, శ్రీకృష్ణ, భాగ్యవీర్, శరత్ కృష్ణ, కార్తీక్ చంద్ర వీరంతా కోరుతున్న పాట ఆత్మగౌరవం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడింది.

0: అని ఆశలేనిది ఎందుకు వస్తావు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

అభిరుచి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట డాడీ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కనుగుల గోపాల్. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం, మా కోసం ప్రేమాభిషేకం చిత్రం నుండి పాట వినిపించండి అంటూ మెసేజ్ ఉత్తరం రాశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వెల్లుల్ల శివాజీనగర్ నుండి బండి కిషోర్, హరిప్రియ, వేముల రాజేశ్వర్, రాధ, రమేష్, మమత, పెద్ద రాజన్న, ఇంకా చిన్న రాజన్న. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మీరు కోరిన ఈ పాట. ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది.

తీరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట కొడుకు కోడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. పాట రచన ఆత్రేయ, సంగీతం అందించారు కెవి మహాదేవన్. ఈ పాటను కోరిన శ్రోతలు వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, శ్రీధర్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. తిమ్మాపూర్ నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వీరంతా కోరుతున్న పాట రాక్షసుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగల గీతాన్ని.

ఇంతవరకు మీరు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఐఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ग्लोबल मार्केट मिलेगा, वहीं यूके को भारत के रूप में एक भरोसेमंद और विशाल आर्थिक साझेदार प्राप्त होगा। चुनौतियां जरूर हैं, लेकिन जैसा कि हमारे विशेषज्ञों ने बताया, इच्छा शक्ति मजबूत हो तो रास्तों की रुकावटें भी सेतु बन जाती है। डॉक्टर शर्मा, आपका डॉक्टर भट्टाचार्य चर्चा का विषय कार्यक्रम में हिस्सा लेने के लिए और विशेषज्ञ राय हमारे श्रोताओं तक पहुंचाने के लिए आप दोनों का बहुत बहुत आभार।
1: शुक्रिया,
2: धन्यवाद।
3: अभी आप सुन रहे थे भारत ब्रिटेन व्यापक आर्थिक व्यापार समझौते से सुदृढ़ पारस्परिक संबंधों पर परिचर्चा। इसमें भाग ले रहे थे आर्थिक विश्लेषक एके भट्टाचार्य और एसपी शर्मा। कार्यक्रम का संचालन कर रहे थे आनंद श्रीवास्तव। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है AIRNSDTalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
4: चर्चा का विषय है। ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు. ఇప్పుడు రాగం తానం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గార్లచే గాత్ర కచేరీ కార్యక్రమం. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. శంకరాభరణం రాగంలో చతురస్ర జాతి త్రిపుట తాళం పల్లవి ఎత్తుగడ రెండు అక్షరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు దాటి 45 సెకండ్లు. అలసిన మనసులకు హాయిని గొలిపే అలనాటి గీతాలు విందాం ఈనాటి మధుర గీతాలు శీర్షికన.

గీతాలు కార్యక్రమంలో ముందుగా అనుబంధాలు ఒకటైనప్పుడు ప్రేమలో కొత్త భావాలు పొంగుతూనే ఉంటాయి. ఒకే ఇరుసుకు రెండు చక్రాల భార్యాభర్తల అభిమానాలు ఆనందాన్ని పంచుతూనే ఉంటాయి. అది వారిద్దరి సాన్నిహిత్యంలోని మాధుర్యం. అలాంటి మమతలు మనసులో ఉంటే బ్రతకంతా ఉగాది పండగే. మనసు పాడే పాట కోకిల స్వరములే. ఈ పాట విన్న తర్వాత మీరేమంటారో ఆలోచించండి. వినండి మాతృదేవత చిత్రం నుండి ఈ పాటను. గానం పీసుశీలా.

రేటింగ్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాటగా పంతుల చిత్రం కోసం పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినే ముందు, కొందరు అనుకుంటారు సంసారం సంసారమని, మరికొందరు అనుకుంటారు సంసారం సాగరమని. ఏదైనా కాని సమతుల్యం ఉంటే ఏ సారమైనా రసవత్తరంగా ఉంటుంది. అప్పుడే మనసు వీణలా పాట పాడుతుంది, బ్రతుకు పండుతుంది.

గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. బందిపోటు దొంగలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన యుగళగీతం. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం పెండ్యాల.

శోధన టీం చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాతగా కొన్ని జ్ఞాపకాలైనా కొన్ని బాధలైనా పదే పదే చెప్పుకుంటూనే ఉంటాం. ఎందుకు అంటే కొన్ని అంతే అలా ఉంటాయి అవుతాయి. వలచిన మనసు మరుపును కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదంటే జ్ఞాపకాలు గుచ్చుతూనే ఉంటాయి. వాటికి అలవాటు పడిపోతాడు మనిషి, తప్పదు, తప్పించుకోలేడు. ఈ పాట వినండి, నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట పుట్టినిల్లు మిటినిల్లు చిత్రం నుండి.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాత పాటగా పూజాఫలం సినిమా నుండి ఘంటసాల పాడిన పాట వినే ముందు నిన్నలా ఈరోజు ఉండదు, ఈరోజులా రేపు ఉండదు. ప్రతిరోజు కొత్తదనంతో మురిసిపోవడం మనసు చేసుకున్న పుణ్యం. అలా గొప్ప మనసు మనకే ఉంటే ప్రతిరోజు మధుమాసం, ప్రతి రేయి పుణ్యనివాసం. ఈ పాటలా నా మాటలా.

పెళ్ళంటేనే అన్ని. ఇద్దరు మధ్యన సాగే అందమైన ప్రయాణం, ఆనందమైన అనుభవం, కలిసి బ్రతికే ఒక యోగం. రెండక్షరాలు ఒక పదంలా, కొన్ని పదాలు వాక్యంలా, రెండు మనసులు ఒక్కటి, రెండు జీవితాల మధురమైన సంగతులు ఇలా. త్రిశూలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీల పాడిన పాట వింటారు. పాట రచన మనసు కవి ఆచార్య ఆత్రేయ.

శ్రోతలు చేశారు 103.3 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు మధుర గీతాలు. కళ్ళు మాట్లాడతాయి, పెదవులు పోట్లాడతాయి, ప్రేమ కోసం, ప్రాణమైన మనిషి కోసం. కలలు కలే కళ్ళల్లో కోటి ఆశలు తీర్చడానికి ఎన్నో తపనలు, తాపత్రయం. అందులో అదో ఆనందం. అదేదో వినొద్దాం. సుమలలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటలో

చల్లని చిరుగాలిలో మనసైన చిన్నది పాడిన పాటలో పరవశమే వశమైతే అదొక అద్భుతం. బొమ్మలాంటి బామినితోటి సరసము ఒక విన్యాసమే వయసుకు. ఆ గాలిలో తేలిపోతున్న రెండు కలల పాటలు ఇలాగే ఉంటాయి మరి. మాదైవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటలో

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. రవి గాంచిన చోటు కవి గాంచును అని అంటారు రసజ్ఞులు. ఈ సూపర్ హిట్ పాట వింటే అది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది. రావణుడే రాముడైతే సినిమా కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటలో

ఆనందం చిత్రం నుండి పాట విన్నారు. మధురగీతాలు కార్యక్రమంలో చివరిగా, ఎవరు లేనప్పుడు మన మాట ఎవరు వినప్పుడు ఆకాశాన్ని చూస్తూ అక్కడి ఒంటరి చందమామతో ఇక్కడి జీవి బాధో బరువో నవ్వో చెప్పుకుంటూ ఉంటాం. అందుకే మనిషికి చాబిల్లికి అంత అవినాభావ సంబంధం. అందుకే మామకాని మామ చందమామ అని చెప్పుకుంటారు. చివరిగా వినండి సంబరాల రాంబాబు చిత్రం కోసం ఎస్పీ భానుసుబ్రహ్మణ్యం పాడిన ఈత.

నిన్న ఆ పాటతో ఈనాటి మధురగీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి